ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 29వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై 20వ తేదీ వారం సోమవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 41 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇంతవరకు శ్రోతలు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గేయం వింటారు.

దేశభక్తిగేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్ నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్ డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఏదైతే విఆర్ హై స్కూల్, ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సిసి గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ రోజు
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో

0: పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టేపల్నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
1: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీల హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలున్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి కానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సంస్కృత భాషాభివృద్ధికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 April 25 ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909 కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 July 25 కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈ నెల 26 ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24 వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుధ్యం, ఘన

0: వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా, తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచులు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ది పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఖమ్మం జిల్లా సమాచార లేఖ వింటారు. మీకు అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.
2: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన, మంత్రుల పర్యటనతో జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. అలాగే రాష్ట డీజీపీ జిల్లాలో పర్యటించి పోలీసులకు దశా దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. రాజకీయంగా పాలమూరు ప్రాణమైతే రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయలా పనిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల ముగింపును పురస్కరించుకుని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సభా వేదికపై చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,09 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అనంతరం హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మధిర నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరడంతో ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో జరిపిన భూదార్ సర్వేకు సంబంధించి గ్రామస్తులకు డిజిటల్ పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను, జిల్లాలో జరిగిన అభివృద్దిని వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో గత వారం వరకు 12.42 లక్షల మందికి సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఆ ఫారాల్లో వివరాలు నింపి 5.80 లక్షల మంది బీఎల్ఓలకు తిరిగి ఇచ్చారు. వాటిని బీఎల్ఓలు డిజిటలైజేషన్ చేశారు. ఇప్పటి వరకు 46.66% మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్ఏలకు తిరిగి ఇచ్చేందుకు ఈ నెల 24 వరకు మాత్రమే తుది గడువు ఉంది. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఆయా డీజీపీలు, ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు 2029 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తామన్నారు. గంజాయి రవాణాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన ముఖద్వారంగా ఉందని, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కట్టడి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు సమస్య సమసిపోతుందన్నారు. శాసనసభ లైబ్రరీ చైర్పర్సన్ గా ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి నియమితులయ్యారు. అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ నియమావళి ప్రకారం 2026-27 సంవత్సరానికి గాను వివిధ సంక్షేమ, ఇతర ఉమ్మడి కమిటీలు, శాసనసభ కమిటీల్లో చైర్పర్సన్లుగా, సభ్యులుగా వ్యవహరించేందుకు ఈ నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో తనను లైబ్రరీ చైర్పర్సన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులకు ఎమ్మెల్యే రాగమయ్యి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల సాగుబడి సాయంగా జిల్లా రైతులు 3,42,351 మంది ఖాతాల్లో రైతు భరోసా పథకం ద్వారా 428.43 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు 7వ తేదీ నాటికి 8 ఎకరాల భూమి కలిగిన 3,33,743 మంది రైతుల ఖాతాల్లో 367.29 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇక ఈ నెల 10వ తేదీన చింతకాని మండలంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మిగిలిన రైతులు 8,600

0: 108 మంది ఖాతాల్లో 61.14 కోట్ల రూపాయలు జమ చేశారు. కాగా అన్నదాతలు రైతు భరోసా ద్వారా అందిన సాయాన్ని వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి పుల్లయ్య సూచించారు. స్వయంభూ పుణ్యక్షేత్రం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న స్వర్ణోత్సవాలు గత శుక్రవారం మహాకుంభాభిషేకంతో ముగిశాయి. ఈ క్రతువును దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఖమ్మం కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని హస్విత 5 విభాగాల్లో పాల్గొని మొత్తం 4 పతకాలు సొంతం చేసుకుంది. అందులో 2 స్వర్ణాలు కూడా ఉన్నాయి.
1: ఖమ్మం జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026 కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: हालांकि లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై

0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
1: బంగాల్ కి సమగ్ర జనతా కో భరోసా దిలానే ఆయా హూ. భారతీయ జనతా పార్టీ నే పూరే లంబే చునావ్ అభియాన్ కి అందర్ జో ఏక్ ఏక్ వాదా కియా థా ఔర్ సోనార్ బంగ్లా కి సంకల్పనా కో బంగాల్ కి జనతా కే సామ్నే రఖా థా వో సోనార్ బంగ్లా కి సంకల్పనా కో జమీన్ పర్ ఉతార్నే కా కామ్ మోదీ జీ కే నేతృత్వ మే భారతీయ జనతా పార్టీ కా ఏక్ ఏక్ కార్యకర్తా కరేగా.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వరల్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో 1 కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ 0 కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ 3 యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు

0: జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో మౌనం డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ గారి ప్రసంగం వింటారు. వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు కీళ్లు వెన్నెముక సమస్యలు, స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా,
6: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
5: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
6: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
7: కానీ బ్యాంకింగ్ కాదు.
8: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
7: సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ప్రకటనలు విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి మౌనం డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ గారి ప్రసంగం వింటారు.
9: చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. ఎన్నో సమస్యలకు చిరునవ్వు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తుంది. ఏ మనిషి మనసు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహాద్భుతాలను సృష్టిస్తాడు. మనసును మౌనంగా ఉంచుకుంటే ఆలోచనలు ఆధీనంలో ఉంటాయి. ఆలోచనలు ఆధీనంలో ఉన్నాయంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసమే అభివృద్ధికి పెట్టుబడి అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచ జీవన విధానాల్లో

భారతీయ జీవన విధానం చాలా గొప్పది. కేవలం ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మాత్రమే కాదు, మౌనం ఒక తాత్విక దృక్పథం. భారతీయ ఋషులు సూచించిన జీవన విధానంలో ధర్మం, కర్మ సిద్ధాంతం, ఆత్మ, మోక్షం, త్యాగం, సత్యం, సంస్కారం వంటివి అనేక మూలతత్వాలు ఉన్నాయి. అవి అన్నీ పాపభీతి, పాప పరిహారంతో ముడిపడి ఉన్నాయి. ఉపవాసము, జపము, మౌనము, పశ్చాత్తాపము, శాంతి మొదలైన 5 శాంతులు పాపాల పరిహారార్థం నిర్దేశింపబడ్డాయి. మౌనంగా ఉండటం, ఉండగలగటం ఒక సాధన. అలాంటి మౌనం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సంస్కృత భాషలో నిశ్శబ్దాన్ని సూచించేందుకు అనేక పదాలు ఉన్నప్పటికీ వాటిలో నిశ్శబ్దం, మౌనం అనే 2 పదాలే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాధారణంగా మౌనం అంటే మాటలు మాట్లాడకపోవటం అని భావిస్తాము. కాని భారతీయ తాత్వికతలో మౌనం ఒక అంతరంగిక సాధన. నిశ్శబ్దం అంటే కూడా మాట్లాడకుండా ఉండటం అనే అర్థం. శరీరానికి, మనసుకు, సృష్టి సర్వానికి ఆవల ఉండేది. అంటే మనిషి సృష్టిలో తాను ఒక శకలంగా ఉండే స్థితిని అధిగమించి అసలు తానే ఆ సృష్టి మూలంగా మారేందుకు చేసే సాధన మౌనం అంటారు. వాక్కుని నియంత్రించడం మాత్రమే కాదు, ఆలోచనల్ని నియంత్రించడం మౌనం. ఇది ఒక అపురూపమైన కళ, ఒక తపస్సు కూడా. మౌనం అంటే మాట్లాడకపోవటం కాదు, మూగగా ఉండి సైగల ద్వారా, వ్రాతల ద్వారా భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్దంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనసుతో భాషించడం కాదు. మౌనం అంటే పంచేంద్రియాలని నిశ్శబ్దంలోకి తీసుకుని వెళ్లడం. ఈ శబ్దమయ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాలనుకుంటారు. కాని ఏది మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే ఆత్మవిశ్లేషణ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాయణ తొలిదశ సమయంలో ముఖ్యంగా మౌని అమావాస్య నుంచి మహాశివరాత్రి వరకు మౌనంగా ఉండటం ఒక సాధన. మహర్షి మను మౌనాన్ని విశ్వ నిర్మాణానికి మూలంగా పేర్కొన్నారు. ఆదిశంకరులు మౌనం అనేది దైవ దర్శనానికి ద్వారమని, చింతన లేని తపస్సని, అఖండ ఆనందపు ఆత్మస్థితి అని, అనుభవ భాష అని, పరమాత్మ సాక్షాత్కారానికి మూర్తీభవిస్తుంది అని వివేక చూడామణిలో తెలియచేశారు. మౌనం మతాలకి అతీతమైనది. హిందూ, బౌద్ధ, జైన, ఇస్లాం, క్రైస్తవంలో కూడా మౌనానికి విశిష్ట స్థానం ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, వినేవారికి ఇంపుగా, హితముగా, మితంగా మాట్లాడాలి. అది సాధ్యమైతే మౌనమే మేలని విదురుని నీతి బోధిస్తుంది. అందుకని సినీ కవులు గీతాలకి మౌనం ఒక భావమైనది. మౌనమే నీ భాష ఓమూగ మనసా, మౌనమేలనోయి మటరాని మౌననిది. ఇట్లా ఎన్నెన్నో మౌనం శతకర్తల పద్యాలలో కూడా నుడీకారాలు రూపుదిద్దుకున్నది. మాట వెండి అయితే మౌనం బంగారం నానుడిగా మారుంది. అంతేకాదు, భారతీయ యోగ శాస్త్ర పితామహుడు పతంజలి మహర్షి మౌనం వల్ల ఎన్నో మహత్తర శక్తులు పొందవచ్చు అని తన యోగ సిద్ధాంతాల్లో మౌనానికి ప్రాధాన్యత ఇచ్చారు. మాటలను హృదాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి అవసరం మేరకు మాట్లాడటం సర్వదా శ్రేయస్కరమని అంటారు. గౌతమ బుద్ధుడు మౌనం అంటే మంచి భాషణం, మంచి భావం, అంతేకాని మాట్లాడకపోవటం కాదు అని తెలియచేశాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందినప్పుడు వారం రోజుల పాటు మౌనంలోనే ఉన్నారు. అద్వైత వేదాంత పద్ధతులు అంతర్గత ఎదుగుదలకు మౌనాన్ని ప్రధానంగా తెలియజేశాయి. స్వామి వివేకానంద మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు చేర్చుకోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మౌనం నుండి జ్ఞానం ఉదయం.

ఇస్తుందని, ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుందని, అంతర్ముఖ పయనం చేస్తుందని, అంతర్యామిని దర్శింపచేస్తుందని, ఆత్మ సాక్షాత్కారం కావిస్తుందని పేర్కొంటారు రమణ మహర్షి. మౌనం అంగీకారం కాదని, అలాగని ఇతరుల మీదకు నెట్టివేస్తున్నట్లు కాదని, ఎందుకంటే మౌనం మాటలలోని అర్థాన్ని దాటి అనుభవాల లోతులోకి తీసుకుని వెళుతుందని మౌనం ఓ ప్రశాంతత అని అంటారు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి, కాని మౌనం నిర్మలంగా, నిదానంగా, నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి అని అంటారు ఆధ్యాత్మిక గురు జగ్గి వాసుదేవ్. 40 సంవత్సరాలు మౌన దీక్షలో గడిపిన మెహర్బాబా అంటారు, గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుందని, మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుందని, హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిని ఇస్తుందని తెలియజేస్తారు. ధ్యానానికి మౌనమే పునాది. నిరంతర యోగ సాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం చేసేవారని స్వామి దయానందలాంటి వారు మౌనం యొక్క గొప్పతనాన్ని గురించి వ్యాఖ్యానించారు. వేదాలు, పురాణాలలో, సుభాషితాలలో కూడా మౌనం గురించి ప్రస్తావనలు చాలా గొప్పగా తెలియబడ్డాయి. భగవద్గీత భగవంతుడి సాన్నిధ్యాన్ని చేర్చే అసలైన సాధనం మౌనమే అని పేర్కొంది. రామాయణంలో లంకలో ఒంటరి వేళ రాముడి చింతనలో ఉన్న సీతాదేవి మౌనాన్ని ఆశ్రయించింది. అదే ఆ సాధ్వీమణికి గొప్ప ఊరటనిచ్చి రక్షణ కవచమయ్యింది. ఇట్లా ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు, సాధువులు, సన్యాసులు, యుగకర్తలు మౌనం గురించి వివిధ రకాలైన అభిప్రాయాలని వెలిబుచ్చారు. మాటలు మనసును సంతృప్తిపరచగలవు, కాని మౌనం ఆత్మను సంతృప్తిపరుస్తుంది. సృజనాత్మక మనసు మౌనాన్ని కోరుకుంటుంది. మనిషి మౌనంగా ఉన్నప్పుడు జ్ఞానం దిగివస్తుంది. మాటలకు విలువ ఇవ్వడం తెలియని వారికి మౌనమే సరైన సమాధానం. మానసిక నిపుణుల పరిశోధనల ప్రకారం మనకి రోజుకి సగటున 60,000 నుంచి 80,000 ఆలోచనలు వస్తాయని, వాటిలో చాలా శాతం నెగిటివ్ ఆలోచనలు ఉంటాయని వెల్లడించారు. అది కాకుండా దాదాపు 95% ఆలోచనలు పునరావృతం అవుతాయని, ఒక చట్రంలా తిరిగినట్టు తిరుగుతాయని, ఆ చట్రాన్ని ఆపే శక్తి కేవలం మౌనానికి మాత్రమే ఉంటుందని, అందుకే మహానుభావులు నాలుక కాదు హృదయం పలకాలని అంటారు. వారంలో కనీసం ఒకరోజైనా మౌనవ్రతాన్ని పాటిస్తే మనసు, శరీరము స్వచ్ఛంగా మారుతాయని మన పూర్వీకులు చాలామంది మౌనవ్రతాన్ని పాటించేవారు. మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది, అర్థవంతమైనది, అదే ఆత్మ సాక్షాత్కారము అంటారు. బౌద్ధంలో మౌనానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మౌనం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, అంతర్దృష్టికి దారితీస్తుంది. విజేతలు తమ పనిలో పూర్తిగా మౌనంగా నిమగ్నం అవటం, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా శాస్త్రవేత్త, పరిశోధకుడు, ల్యాబుకి పరిమితం కావటం కూడా ఒక రకంగా మౌన ప్రపంచంలో జీవించడమే. మనసుతో జాగ్రత్తగా పరిశీలిస్తే మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎన్నో మౌన పాఠాలు మనకు నేర్పుతుంది. భానుడి ఉదయము చైతన్యాన్ని కలిగిస్తుంది. గూటినించి తీరం దాటే పక్షులు శ్రమని నేర్పుతున్నాయి. ఆకులు రాలి చిగురిస్తున్న చెట్టు ఆశావాదాన్ని నేర్పుతుంది. ఆకాశంలో మేఘాల ఉరుములు, మెరుపులు భయాన్ని కలిగిస్తే పున్నమి వెన్నెల మనల్ని తన్మయుల్ని చేస్తుంది. అయితే ఒక్క విషయం, ఇంట్లో పనులు చేసుకుంటూ, టీవీ చూస్తూ, ఇంటర్నెట్లో విహరిస్తూ మాట్లాడకుండా ఉండటం మౌనం కాదు. మౌనం ఏ ఆలోచనలు ఉండకూడదు, ప్రశాంతంగా మనసుతో మమేకమై ఉండటం. అటువంటి మౌనం మనల్ని మనకి దగ్గర చేస్తుంది. చాణుక్య నీతి కూడా ఎప్పుడూ మౌనంగా ఉండాలి అని, ఎవరైనా సమస్యను చెప్తే శ్రద్ధగా విని వారి బాధను అర్థం చేసుకోవాలని తెలియచేసింది. జాతిపిత మహాత్మాగాంధీ వారంలో ఒకరోజు మౌనవ్రతాన్ని పాటించేవారు. ఆయన ఆత్మ పరిశీలనకు, సత్యశోధనకు, సాధనకు మౌనం ఒక ప్రయోగశాల అయ్యింది. ఎంతోమంది ఆధ్యాత్మిక నిపుణులు మాట కంటే మౌనం, ఆవేశం కంటే ఆలోచన బలమైనవి.

అన్నారు. మన పెద్దలు మౌనాన్ని మూడు రకాలుగా తెలిపారు. వాటిలో మొదటిది వాగ్మౌనము, అంటే వాక్కుని నిరోధించడం. దీనివల్ల కటువుగా మాట్లాడటం, అసత్యమాడటం, పరనింద చేయటం, చాడీలు చెప్పటం, అసంబద్ధ వ్యర్థ ప్రలాపాలు చేయటం, ఇలాంటి వాగ్దోషాలు హరించబడతాయి. రెండవది అక్షరమౌనం, అంటే చేతులు, కళ్ళు, ఇతర ఇంద్రియాలతో సైగలు చూపక ఏకాగ్రనిష్టలో ఉండటం. దీని ద్వారా వ్యక్తి ధ్యాన వైరాగ్యాలు అలవడతాయి. ఇక మూడవది అయిన కాష్టమౌనం, అంటే మానసిక మౌనం. మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సును దైవచింతన, ఆత్మచింతనకు అనుసంధించి ఆత్మసాక్షాత్కారం పొందటం. ఇలా మన పెద్దలు మౌనాన్ని వర్గీకరించారు. మౌనం ప్రసాదించే ప్రయోజనాలు కొన్ని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో అవేంటో ఇప్పుడు విందాం. భావోద్వేగానికి గురి అయినప్పుడు మౌనంగా ఉండటం వలన రక్తపోటు తగ్గుతుంది, గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది, సెల్ఫ్ కంట్రోల్ అధికంగా ఉంటుంది, అరిషడ్ గుణాలు అదుపులో ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించటం కంటే ఆలోచనల్లో కాసేపు మౌనం పాటిస్తే మానవ సంబంధాలలో స్పర్ధలు శాంతమవుతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం వల్ల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. దంపతుల మధ్య వచ్చినప్పుడు భాగస్వామి మౌనంగా ఉంటే వారి బంధం దెబ్బతినకుండా ఉంటుంది. మనుషుల మధ్యే కాదు, దేశాల మధ్య శాంతి వెల్లివిరుస్తుంది. అయితే మౌనంగా ఉండటం ఉత్తమం అని చాలామందికి పరిస్థితి అదుపు తప్పిన తర్వాత, విపరీత పరిణామాలు అనివార్యమైన తర్వాత అనిపిస్తూ ఉంటుంది. చేతులు కాలాక ఆకుల ప్రయోజనం ఉండదని తెలిసిందే కదా. రోజూ అరగంట మౌనంగా ఉంటే చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మౌనంగా ఉండవలసిన ముఖ్య సందర్భాల మీద ఒక్కసారి దృష్టి సారిద్దాం. ఆఫీసులో, పని ప్రదేశంలో ఇతరుల గురించి గాసిప్స్ చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. వారికి దూరంగా ఉండటం, ఒకవేళ ఆ గాసిపు మనమీదేనే అని అర్థమైనా మౌనంగా ఉండటం ఉత్తమం. ఇది మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది. కొన్ని సందర్భాలలో ఇతరులు మన నుంచి కొంత సమయము లేదా ప్రైవసీ కోరుకుంటారు. ఆ సందర్భాల్లో మౌనంగా ఉండటము ఉత్తమము అంటారు. సమావేశాలలో మౌనంగా ఉండటం మంచిది. ప్రజలు సమాచారం ఇస్తున్నప్పుడు, ఫిర్యాదులు చేస్తున్నప్పుడు మౌనంగా వినటం ఉన్నతాధికారికి ఉండవలసిన అవసరమైన లక్షణం. మనల్ని ఇష్టపడేవారు, మనల్ని నమ్మకంగా భావించేవారు వారి భావాలు, ఆలోచనలు పంచుకునేటప్పుడు మౌనంగా వారి మాటలు వినటం ఎదుటివారికి గొప్ప ఓదార్పునిస్తుంది, బంధం బలపడుతుంది. వ్యక్తిత్వ వికాసానికి మౌనం ఒక మార్గం. అదే ఆత్మవిశ్లేషణకు, ఆత్మావలోకనానికి సమయం. గ్రేట్ ఐడియాస్ ఆర్ బోర్న్ ఇన్ సైలెన్స్. గొప్ప ఆలోచనలు నిశ్శబ్దంలోనే పుడతాయి. రచయితలు, కళాకారులు, సృజనకారులు మౌనాన్ని ప్రేరణగా, టానిక్లా స్వీకరిస్తారు. ఇక మౌనం గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి విహంగ వీక్షణం చేద్దాం. నేటి పోటీ ప్రపంచపు జోరు, డిజిటల్ శబ్దాల హోరులో మౌనం మరింత అవసరమైనదిగా, కీలకంగా మారింది. వందల సంఖ్యలో మెసేజులు, వేలాది నోటిఫికేషన్లతో ప్రశాంతతని కోల్పోతున్నాం. మౌనాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఒక అధ్యయనం ప్రకారం ఈ 6వ జనరేషన్లో సగటు వ్యక్తి సగటున రోజుకి 200 నుంచి 300 సార్లు తన మొబైల్ ఫోన్ను చూసుకుంటున్నాడు. షార్ట్ మెసేజులు, నోటిఫికేషన్లు చెక్ చేస్తున్నాడు. ఇది మన మనస్సు, మెదడుపై ఒక రకంగా దండయాత్రే. దీన్ని రీసెట్ చేసే బటన్ మౌనం. ఆధునిక జీవన శైలిలో మౌనం కావాలి అంటే మైండ్ఫుల్నెస్, డిజిటల్ డిటాక్స్ కావాల్సిందే. ఇక్కడ కొంతమంది విజేతల ఉదాహరణలు ఇక్కడ తీసుకోవచ్చు. ఇటీవల సివిల్ సర్వీసెస్లో 11వ ర్యాంక్

సాధించిన మన వరంగల్ వాసి తాను మొబైల్కి ముఖ్యంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండటం తన విజయానికి ఒక కారణం అని తెలియచేశారు. ప్రపంచంలోనే ఒక ప్రముఖ సాంకేతిక సంస్థ సీఈఓ ప్రతి ఉదయం మౌనం కోసం టెక్ ఫ్రీ టైమ్ను కేటాయిస్తారట. ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఆలోచనలకి అవకాశం ఇస్తారట. మౌనం నుంచే పెద్ద పెద్ద ఆలోచనలు అంకురిస్తాయి అని వారి ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఇప్పుడు మనకు మనము

ఒక ప్రముఖ సాంకేతిక సంస్థ సీఈఓ ప్రతి ఉదయం మౌనం కోసం టెక్ ఫ్రీ టైమ్ను కేటాయిస్తారట. ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఆలోచనలకి అవకాశం ఇస్తారట. మౌనం నుంచే పెద్ద పెద్ద ఆలోచనలు అంకురిస్తాయి అని వారి ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఇప్పుడు మనకు మనము స్వచ్ఛందంగా ఒక ప్రశ్న వేసుకోవచ్చు. మనం చివరిసారిగా ఎప్పుడు మౌనంగా ఉన్నాం? ఎందుకంటే మాటల కన్నా మౌనం గొప్పది అని తెలుసుకునే సమయం వచ్చింది. మనం తీసుకునే నిర్ణయాల క్లారిటీ మౌనంపై ఆధారపడి ఉంటుంది. మౌనం మనలో మాటలు రాకుండానే ప్రాసెస్ చెయ్యటానికి సహాయం చేస్తుంది. పెద్ద పెద్ద సర్జనులు ఆపరేషన్ థియేటర్లో అడుగు పెట్టటానికి ముందు, క్రీడాకారులు మ్యాచ్కు ముందు కొన్ని క్షణాలు మౌనంగా ఉంటారట. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలగకుండా మౌనంగా ఉంటే అవతల వారికి మనపై గౌరవభావం పెరుగుతుంది. ఈ విషయము నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా తన తండ్రిని ఉదహరిస్తూ చెబుతాడు. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇతర ఉద్యోగ రంగాలలో సైలెన్స్ రిట్రీట్ అని ఒక కొత్త ఒరవడి మొదలైంది. ఒక వారం రోజులు మాట్లాడకుండా, టెక్నాలజీపై ఆధారపడకుండా, ఫోన్ వాడకుండా సైలెంట్ మనిషిగా గడపటం. ఆ అనుభవంతో టెక్నాలజీపై ఎంత మేరకు ఆధారపడాలో అధ్యయనం చేస్తున్నారు. ప్రముఖులు, నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, అధికారులు, సెలబ్రిటీలు వారి విజయంలో మౌనం అంతర్భాగంగా ఉంది అని వెల్లడిస్తున్నారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ వ్యాపారి వారెన్ బఫెట్ రోజులో ఎక్కువ సమయం మౌనంగా చదవడానికి, ఆలోచించడానికి కేటాయిస్తారట. స్టాక్ మార్కెట్ లాంటి వేగవంతమైన ప్రపంచంలో మౌనం ఆలోచనల గంభీరతకు మార్గం చూపుతుంది అంటారు. ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి ఊహించి మాట్లాడకుండా చాలా సందర్భాలలో శ్రద్ధగా విని పక్కాగా నిర్ణయాలు తీసుకునే వాడినని, మౌనం వల్ల ప్రజల మాటలలో అంతర్లీనంగా ఉన్న అసలు అవసరాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉన్నదని వెల్లడించారు. బాలీవుడ్ సినీ ప్రముఖుడు ఒకరు తాను సామాజిక మాధ్యమ వేదికల్లో ఎక్కువగా మాట్లాడినా వ్యక్తిగతంగా నిశ్శబ్దంగా ఉండటానికి ఇష్టపడతాను అంటారు. 8 పదుల పైబడిన వయసులో కూడా తనని చురుకుగా ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నది మౌనమే అని అంటారు. ఇన్ సైలెన్స్ ఐ ఫైండ్ మై ట్రూ సెల్ఫ్. ద కెమెరా కెన్నాట్ హైడ్ వాట్ ద మైండ్ ఈజ్ స్క్రీమింగ్. మౌనంలో నేను నా నిజస్వరూపాన్ని కనుగొంటాను. మనసు రోదనను కెమెరా దాచలేదు అంటారు. దక్షిణ భారత ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ హిమాలయాలు వెళ్లి కొన్ని వారాల పాటు మౌనం పాటించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన అంటారు, శబ్దం కన్నా మౌనం గొప్పది అని. జ్ఞానదేవ్, తుకారాం, మీరాభాయ్ లాంటి భక్తులు తాము మౌనంగా ఉన్న క్షణాలలో మాత్రమే దైవానుభూతి పొందినట్లుగా పేర్కొన్నారు. మౌనం నేటి అవసరం, జీవితాలలో ఒక అనివార్య అవసరం. ఇవి అన్నీ వింటూ చూస్తూ ఉంటూ ఉంటే నేటి విద్యార్థి లోకానికి, యువతకు, ఈ తరం ప్రతి ఒక్కరికీ మౌన విద్య అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దిశ చూపే ఓ దీపం. పిల్లలకు కమ్యూనికేషన్ నేర్పిస్తున్నాము కానీ నిశ్శబ్దంగా ఉండటం నేర్పించటం లేదు. ఎప్పుడు స్పందించాలి అనే భ్రాంతిలో మానసిక ఒత్తిడిని అధికం చేస్తున్నాం. విద్యార్థులకు ఎక్కువ వినే విధంగా, తక్కువ మాట్లాడే విధంగా ప్రేరణ కల్పించాలి. నేను ఎవరు, నేను చేస్తున్న ఈ పని సరైనదేనా, నేను సరిగా జీవిస్తున్నానా, ఇలా ఎన్నో ప్రశ్నలు యువతను కలవరపెడుతున్నాయి. నేటి యువత ప్రతి విషయాన్ని వెంటనే తెలుసుకోవాలి, స్పందించాలి. ఈ ధోరణితో ఒత్తిడికి లోనవుతున్నారు. వాటి సమాధానం తమలోనే దాగి ఉందని గ్రహించలేకపోతున్నారు. సోషల్ మీడియాలో 30 నిమిషాలు విహరించే కంటే మౌనంగా గడిపే 5 నిమిషాలు ఎంతో నాణ్యమైనవి అని తెలుసుకోవాలి. యాంగర్ మేనేజ్మెంటు నేర్చుకోవాలి. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, ఓటమి పాలైనప్పుడు ఎమోషన్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మౌనంగా ఆలోచించి జీవితాన్ని మార్చుకోవాలి.
అనుకున్న తడవుగా ప్రతిదీ ఇప్పుడే అయిపోవాలి అనే భావన యువతలో ఎక్కువ అవుతుంది.

0: నది. కాని నిజ జీవితంలో ప్రతిదీ వెంటనే రాదు అని గ్రహించాలి. మౌనం మనకు ఆ దిశలో నిగ్రహశక్తిని నేర్పుతుంది. అందరూ అనుకుంటారు మౌనం ఒక బలహీనత అని, కాని నిజంగా చూస్తే మౌనం ఒక పరిపక్వత, ఒక ఆత్మ నియంత్రణకి సూచన. మాటలు అవసరం లేనప్పుడు మాట్లాడకపోవటం గొప్ప బలానికి సంకేతం. చివరిగా ఒక్క మాట, మౌనాన్ని అలవాటుగా మార్చుకోవటం ఒక్కసారిగా సాధ్యము కాదు, అసాధ్యము కూడా. ముందుగా ప్రతిరోజు ఒక్క నిమిషం, క్రమంగా వారానికి 10 నిమిషాలు, ఇంకొంచెం సాధన తర్వాత నెలకి రోజులో ఓ అరగంట. ప్రథమంగా మాటలో మౌనం, క్రమంగా భావోద్వేగాలపై నియంత్రణ, ఇంకొన్నాళ్లకి ఆలోచనపై అదుపు. ఇట్లా ఒక్కొక్క మెట్టు అధిరోహిద్దాం. నిరంతరాయంగా ఇట్లా సాధన చేసి చేసి సాధ్యమైనంత వరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుందాం.
1: ఇంతవరకు శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమంలో మౌనం డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ గారి ప్రసంగం విన్నారు.
2: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, MGM దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO లకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం పేరు నా ఆటోగ్రాఫ్. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం సంగీతం MM కిరవాణి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
4: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. మహర్షి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వెన్నెలకంటి గీతం, సంగీతం ఇళయరాజా.

ఓ పాప లాలి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?

0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి

సీత్రికి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇంతవరకు శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా శతమానం భవతి ఈ చిత్రం కోసం అనురా కులకర్ణి, రమ్యా బెహ్రా, మోహన భోగరాజు ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం మిక్కీ జే మేయర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే

0: జాబితా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: కొత్త జంట ఈ చిత్రం కోసం హరిచరణ్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రగీతం సంగీతం జేబీ.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ

0: ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమలో తర్వాత పాట మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం కోసం శ్రీరామ్ చంద్ర సమీరా ఆలపించిన భాస్కర్ భట్ల గీతం. సంగీతం మిక్కీ జే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమ వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.
2: పెద్ది ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: చిత్రసీమలు తర్వాత పాట ఓజీ. ఈ చిత్రం కోసం శృతి రంజని ఆలపించిన కళ్యాణ్ చక్రవర్తి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగుమొద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెనే ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ఓ మై ఫ్రెండ్ ఈ చిత్రం కోసం రంజిత్ సంగీత ప్రభు ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం రాహుల్ రాజ్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట ఆశ ఆశ ఆశ. ఈ చిత్రం కోసం చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం దేవా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆజాద్ ఈ చిత్రం కోసం అభిజిత్ బృందం ఆలపించిన తేజ గీతం, సంగీతం మణిశర్మ.

ఎలా చెప్పను ఈ చిత్రం కోసం. ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి

మున్న ఈ చిత్రం కోసం సాధనా సర్గం నరేష్ అయ్యర్ క్రిష్ హరిహరన్ పాడిన పాట కందికొండ గీతం సంగీతం హరిష్ జయరాజ్.

ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాలకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. పార్లమెంటరీ సాంప్రదాయాలు పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు పొద్దం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే యంత్రాల కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఇటీవల పెరిగిన అస్థిరత, ఘర్షణ పరిస్థితుల దృష్ట్యా టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడేంత వరకు ఏ అవసరం కోసమైనా ఇరాన్కు ప్రయాణించాలనుకునే భారతీయులు తమ ప్రయాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన సేవలు ఉపయోగించుకుని తాత్కాలికంగా అక్కడి నుంచి బయటకు వెళ్లడాన్ని పరిశీలించాలని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు

4 నిమిషాలు దాటి 25 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు మెచ్చిన సినీ గీతాలు వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్లో 1995 నుండి 2015 వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ విందాము. మరి ఈ సంవత్సరాల్లో వచ్చిన సినిమాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు మెసేజ్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 0402324082 ఈ నెంబర్కు మీ పేరు, మీకు ఇష్టమైన పాట వివరాలను మెసేజ్ చేయండి. మరి ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్ని ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలు పెట్టేద్దాం.

0: బొమ్మరిల్లు చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది.

0: వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మీ జిందం, భానుతేజ మృదుల, జిందం ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్ సన్మహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు మాకోసం మంచి పాట అంటూ. అలాగే బుధన్ పోజంపల్లి, గాంధీనగర్ నుండి ఎలగందుల, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, అమ్మవాయి కోరుతున్నారు మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం తులసి చిత్రం నుండి వీణు సునీత పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమంలో మా కోసం తర్వాత ఒక పాట వినిపించండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేష, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, వెంకటేష్ నందిపేట నుండి, దివాకర్ విమల యష్ణ ఉమ్మడ నిజామాబాద్ నుండి, సఫిల్గూడ నుండి దుర్గా సారథి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట సంపంగి చిత్రం నుండి వరికుప్పల యాదగిరి పాడిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబేర్ ముక్రమ్, నోమాన్ ఫర్ఖాన్, జాకీర్ ఫాజిల్ కోరుతున్నారు మంచి పాట అంటూ. అలాగే అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, అభి వైష్ణవి, హాసిని నితిన్, జబ్లిక్ పల్లి నుండి చిక్కి చందన చక్రపాణి, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్ బాబు, విధుబాబు, రాగ్ విభాస్, విభు వీరంతా కోరుతున్న పాట పెద్దన్నయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రాజేశ్వర్, శ్రావ్య, రాజు, వర్షిణి, నందిపేట నుండి, హస్తినాపురం నుండి కన్నెగారు సత్యనారాయణ, ఇంద్రవేణి, మాదాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాన్ష్, సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, నిజామాబాద్ నుండి మిద్య నవీన్, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి, రవి, రాజు, కళ్యాణి, అలాగే మా కోసం ప్రేమించుకుందాన్ రా చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు మేరా సంతోష్, నవదీప్, మయూరి, సత్యయ్య, కళావతి, ధర్మారావుపేట, కామారెడ్డి నుండి. తప్పకుండానండి, మీ అందరి కోసం ప్రేమించుకుందాంరా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸುಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, అలాగే పడిగెల రాజు, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత్, అక్షయ్ నిజామాబాద్ నుండి, అజీజ్ భాయ్, మతీన్, షేక్ చాంద్, ఫరీక్, సయ్యద్, ఖలీల్, మబీన్, యసీన్, ముసాకరీం, సలీం నిజామాబాద్ నుండి, నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్, వంశీ, కృష్ణ, పోచంపల్లి నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట అమ్మాయి కోసం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు యాదాద్రి వలిగండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్ నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి, నాగాంష్ కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే పార్షిగుట్ట సికింద్రాబాద్ నుండి స్వర్ణలత శ్రీనివాస్, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాస్, కృష్ణవేణి సునీత, పూర్ణ భవిత, రుద్విన్ రామానుజమ్మ, నీలేంద్ర హరిణి, లక్ష్మణ్ బాలమణి రమాదేవి పటేల్ నగర్ నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, లతిక్ ప్రీతి, శకుంతల గౌరవ్, అనురాధ, వికాస్, దృశ శ్వేత, విఠోభా, సరోజ కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. Yeah.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: పాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసుని మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కాటారం నుండి రవి శ్రీనివాస్, నోముల భాగ్యమ్మ వెంకటేష్, పార్శీగుట్ట సికింద్రాబాద్ నుండి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే యాంటోనీ బేగంపేట నుండి కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారదా పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట సుస్వాగతం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మాకోసం ఏదైనా పాట అంటూ అరుణ ఇబ్రహీంపట్నం నుండి కోరుతున్నారు. అలాగే ప్రవీణ్ కుమార్ ప్రసాద్ భాను చిరు కూడా ఇబ్రహీంపట్నం నుండే కోరుతున్నారు. భువనగిరి నుండి సుదర్శన్ మాదర్స్ విజయ కోరుతున్నారు ఏదైనా మంచి పాట అంటూ. మాకోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ టీనా కోరుతున్నారు. వీరందరి కోసం స్వయంవరం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినావులో మోల్దావా అధ్యక్షురాలు మయ్యా సాండుతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ముర్ము మోల్దావా పార్లమెంటు అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో కూడా సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దావాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ముర్ము మోల్దావా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా మూడు దేశాల అధికారిక పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వర్షాకాలం సీజన్తో పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. సభలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు చాలా నిర్మాణాత్మకమైన చర్చల్లో పాల్గొనాలని కోరిన ప్రధాని ప్రజల సమస్యలపై లోతైన విశ్లేషణలు చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా న్యూఢిల్లీలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు ఊరేగింపుల కోసం అనుమతి మంజూరు చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలో భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 అమలులో ఉందని తెలియజేశారు. అందువల్ల జంతర్మంతర్ మినహా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు ఊరేగింపులు ప్రదర్శనలు 5 లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన సమావేశాలను నిషేధించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం యూత్ డిక్లరేషన్ పేరిట యువతను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాబోయే 2 పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్లలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 పాటు లద్దాఖ్, విదర్భ, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 39 సెకండ్లు. కొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చేపకళ్ళ సోయగం, నిలువెత్తు పాలరాతి సౌందర్యం, చూపు తిప్పలేని అందం, నటనలో ఎనలేని ప్రతిభ, భరతనాట్యంలో మేటి, అగ్ర నటీమణులందరికీ అప్పట్లో పోటీ, ఆమె దాతృత్వానికి ఎవరు రారు సాటి, మనోధైర్యంలో ఘనాపాటి. టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన అగ్రనటి, కుటుంబం కోసం మగ మహారాణిలా ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తూ నాటకాలు, సినిమాల పట్ల అభిరుచితో కథానాయికగా ఒక ప్రత్యేక గుర్తింపు ఈ మధ్యకాలంలోనే. 100 కోట్లకు పైగా తన ఆస్తులను వెంకటేశ్వర స్వామికి తృణప్రాయంగా ధారాదత్తంగా రాసిచ్చిన వెండితెర అభినయ నర్తకి మన కాంచన గారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె సినీ జీవిత విశేషాలు విందాం.

జీవితమంటే పూలపాట కాదు, రంగుల ప్రపంచంలో కనిపించేవి వింతగా, అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా ఉంటాయి. కనిపించని కోణాలు అంతే భలే చేదుగా, కటువుగా ఉంటాయి. అవి మనకు కనిపించవు. కాంచన గారి కెరీర్ కూడా అంతే. మంచి సంపన్న కుటుంబంలో పుట్టి కళ్ళ పట్ల ఆసక్తిని పెంచుకొని చిన్న

అప్పుడే భరతనాట్యం నేర్చుకుని 9 ఏళ్ల వయసులోని ఆరంగేట్రం చేసి అద్భుత నాట్యంతో అందరిని ఆశ్చర్యపరిచారు. మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. మంచి పేరుతో పాటు మంచి డాన్సర్గా, మంచి హావభావాలు పలికించే నటిగా, హావభావాలతో మెస్మరై చేసే ఒక నర్తకిగా విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారు. అంతటి ప్రతిభాశాలి కాంచన గారు.

0: మన్నించండి. అందగత్తననే అహంకారంతో మిమ్మల్ని అపకీర్తి పాలు చేయాలని ప్రయత్నించాను. మిమ్మల్ని ఓడించాలనుకుని నేను ఓడిపోయాను. మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు. పొరలు కమ్మిన నా కళ్ళు తెరిపించారు. స్వామి, ఇక మీరే నాకు శరణ్యం. ఈ నరక కూపం నుండి తప్పించి నాకు వెలుగుబాట చూపించండి.
1: బహిన, పతిత పావనుడైన ఆ పాండురంగడే మనందరికీ శరణ్యం. ఆ దేవదేవుని సేవించి తరించు.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి నటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటున్నాము. మరి అందానికి తోడు విశేష ప్రతిభ కాంచన గారి సొంతం. కాలేజీ రోజుల్లోనే రంగస్థల నాటకాలతో అందరినీ మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా యాజ్ యు లైక్ ఇట్ నాటకంలో సిలియా పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చిపెట్టిందన్నమాట. అలాగే ప్రసిద్ధ నాటకం లంకేశ్వరంలో కూడా సీత పాత్రకు జనాలు మురిసిపోయి ముగ్ధులైపోయారు, నిరాజనాలు పలికారు. ఆ నాటకము అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అందానికి తోడు, ప్రతిభకు తోడు ఆమె అకుంఠిత నటన పట్ల, రంగస్థల నాటకం పట్ల ఉన్నటువంటి తీరు చూసి అందరూ కూడా ముగ్ధులయ్యారు. ఆమె రూపం ఎలా ఉందో హృదయం కూడా అలాగే ఉందన్నమాట. అంత గొప్ప నటీమణి మన కాంచన గారు అలా మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించడంతో సినిమా వైపు ఆమె దృష్టి మళ్ళిందన్నమాట. కానీ ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేయకుండానే, ఎలాంటి బ్యాక్ బోన్ లేకుండానే ఆమె అందానికి పరవశులై చాలామంది దర్శకులు మరి చిత్రాల వైపు లాక్కెళ్లారన్నమాట. కాకతాళికంగా జరిగినటువంటి విషయం ఆమె నటన తర్వాత ఆమె ప్రతిభను చూసి, ఆమె వర్చస్సును చూసి అలా అనుకోకుండానే ఆమె మరి సినిమాల వైపు వచ్చారు. వచ్చారు కాదు, ఏ ప్రయత్నం చేయకుండానే ఆమెకు దాసోహమయ్యే సినిమాలోకి తీసుకువచ్చారనమాట దర్శకులు. అది కూడా ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆమెను చూసి, సో వీళ్ళు మనకు సినిమాలకు పనికొస్తారు, జనాలు నిరాజనాలు పలుకుతారని చెప్పేసి ముందు చూపుతూ చూశారనమాట. అలా సినిమాల వైపు తీసుకొచ్చారు. సినిమాలోనూ అగ్ర నటీమణిగా ఒక వెలుగు వెలిగారు మన కాంచన గారు.

1963లో కలిసి వచ్చిన అదృష్టం సినిమా కోసం ఎన్టీఆర్తో కలిసి ఆడిపాడారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి సమయం ఇది, కళ్లకు కట్టినట్టుగా ఇప్పుడు గ్రామీణ వాతావరణం ఎలా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటినటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటున్నాం. కాంచన గారి అసలు పేరు వసుంధరాదేవి. అప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వసుంధరాదేవి పేరు మరో పేరు ఉండటంతో తన పేరును కాంచనగా మార్చారు కూడా మరి డైరెక్టర్స్. నిజానికి కాంచన గారి అందానికి ఫిదా అయిన మల్లీశ్వరి సినిమా డైరెక్టర్ సినిమాల్లో నటిస్తావా అని అడిగారట. మరి అంత అందం ఆమె సొంతం. తన తండ్రితో కలిసి తన పొలం దగ్గరే ఉన్నటువంటి ఒక ల్యాండ్లో సినిమా షూటింగ్ చేస్తున్నటువంటి సమయంలో వీరిద్దరూ నాన్నతో కలిసి వెళ్ళారట. వెళితే అక్కడ ఆ డైరెక్టర్ గారు చూసి కొంతమంది ఎలా ఉంటారు చూడగానే ఇలా ఆకర్షించే విధంగా ఉంటారు కదా, అందరిని మెప్పించే విధంగా ఉంటారు ఆ కళ్ళు ఆ ముఖం. తర్వాత ఆ కళలు మనకు తెలిసిపోతాయి. వీళ్ళంతా కూడా నటులు నటిమణులు కాదు, సినిమాల్లో జీవించే నటులని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు రేపటి భవిష్యత్ భావి తరాల వారికి మార్గదర్శకులు. వారు వెలుగురేఖలు అన్నమాట. సినిమా పరంగా, కళల పరంగా, ఈ నాటకం పరంగా చూసినట్లయితే అంతలా ఆ సినిమా పాత్రలకు జీవం పోసి మనందరినీ కూడా ముక్తుల్ని చేశారు అంత గొప్ప నటిమణులు వీళ్ళు. అలా అడగడంతో మరి 9 ఏళ్లకే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు బాలనటిగా. కానీ కొన్ని కారణాల చేత కాలేజీ విద్యను మధ్యలో ఆపేసి కుటుంబ పోషణ కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్గా చేరి బాధ్యతను మెడలో వేసుకున్నారు. అలా కుటుంబ బాధ్యతను మెడలో వేసుకుని అందరికీ ఆదర్శ నారీమణిగా, ఆదర్శ నటిగా నిలవటం గొప్ప విశేషం. 1966లో మంచి కుటుంబం సినిమాలో ఆమె చేసిన నటన, ఆ స్క్రీన్ మీద ఆమె పాడినటువంటి ఆ విధానం నిజంగా ఆల్ టైమ్ హిట్గా ఆ మూవీ. తర్వాత ఆమె పాట కూడా ఎప్పటికీ మరవలేము. అలా వీణలై ఆ వీణల తంతులై మన గుండెల్ని ఎప్పుడూ మీటుతూనే ఉంటాయి.

కొన్ని జీవితాలను పరిశీలిస్తే కారణజన్ములుగా పుడతారు అని అంటుంటారు కదా, నిజంగా కాంచన గారి జీవితంలో కూడా అలాగే జరిగింది. ఎయిర్ హోస్టెస్లోను ఉద్యోగం చేస్తున్నప్పటికీ మరి అక్కడ తన ఉద్యోగం తన పని తాను చేస్తూ వెళుతూ ఉంది. మరి అలా వెళ్ళాలి కదా, కానీ అక్కడ కూడా సినిమా తల్లి వదలలేదు. అలా ఉద్యోగం చేసినటువంటి సమయంలో అందులో ఒక డైరెక్టర్ ప్రయాణిస్తున్నప్పుడు ఈ మందానికి ముగ్ధులైపోయి ఆకర్షితులై, ఈమె ఇక్కడ కాదు ఉండేది, సినిమాలో పనిచేయాలి, సినిమా తెర మీద మెరుస్తారు, అందరూ కూడా బ్రహ్మరథం పడతారు, జీజేలు పలుకుతారని చెప్పేసి అనుకుని సినిమాల్లోకి రమ్మని అవకాశాలు ఇచ్చారు. అలా స్క్రీన్ టెస్ట్కి రమ్మని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారనమాట. అయితే తను ఒక కండిషన్ పెట్టారు, ఏమని అంటే నా సొంత ఊర్లో స్క్రీన్ టెస్ట్ చేస్తాను, షూటింగ్ కూడా అక్కడే చేయాలి అని చెప్పేసి కండిషన్ పెట్టారు. అలా ఆ సినిమాల్లోకి వచ్చారు. అయితే మరి అంజలి పిక్చర్స్ బ్యానర్లో తెలుగు తమిళ ఏకకాలంలో సినిమా తీసి విడుదల చేశారు. సినిమా సక్సెస్ అయింది, బంపర్ హిట్ అయింది. అందులో నాగకన్యగా కాంచన గారి పాత్ర నవ్వుతున్న భవిష్యత్ అంటే రావటం రావటంతోనే మంచి పాత్ర దొరకటం, తర్వాత ఆ హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, కథానాయక లక్షణాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఆమె పాత్రను చూసి ఆమెను చూసి అందరూ కూడా ముక్తులైపోయారు, పరవశులైపోయారు. సో సినిమాలో నిలదొక్కుంటుంది, మంచి అగ్రనటిగా వెలుగుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఇండస్ట్రీలో. అలా తన కెరియర్ మలుపు తిప్పినటువంటి సినిమా అని చెప్పవచ్చు. ఇంకా మరి అందులో పాటలన్నీ చెప్పలేము, మీకు మరొక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట. పి ఆదిరణరావు స్వరపరిచారు. అయితే మరి అందులో ఈమెపై చిత్రీకరించిన పాట లేదు కాబట్టి 1972లో నీతి నిజాయితీ సినిమాలో ఆమె పై చిత్రీకరించినటువంటి ఆమె నటించినటువంటి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ విందాం.

తమిళ, హిందీ, తెలుగు భాషల్లో 60 సినిమాలకు దర్శకత్వం చేసిన అప్పటి ప్రముఖ దర్శకులు సివి శ్రీధర్ కాంచన గారి ప్రతిభను గమనించి తన సినిమాకు స్క్రీన్ టెస్ట్కు పిలిచారట. విమానాశ్రయంలో చూసి అంటే ఆమె ఎలా ఉండేదో ఒకసారి ఊహించండి. అలా వారిచ్చిన అవకాశంతో తన సొంతూరులోనే తన సినీ కెరీర్ను మొదలుపెట్టి సినిమాల్లోకి వచ్చారు. అలా తెరకెక్కిన సూపర్ హిట్ తమిళ మూవీ కాదలిక్కా నేరమిళ్ళే, ఈ మూవీలో మెయిన్ రోల్గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆమె విజయానికి వేదికగా మారి వరుస అవకాశాలు మరి రావటం, వచ్చిన ప్రతి అవకాశాన్ని తన వైపుగా మలుచుకొని విజయానికి వేదికగా మలుచుకొని సక్సెస్కి కెరాఫ్ అడ్రస్గా మలుచుకొని ఆమె దూసుకెళ్లారనమాట. అగ్ర హీరోయిన్ల సరసన చేరిపోయారు. 60-70 దశకంలో ఒక వెలుగు వెలిగారు మరి తన అందచందాలతో. అలా ఏఎన్ఆర్ ఆత్మగౌరవం సినిమాలో మరి మంచి నటనతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాగే హీరో శోభన్ బాబుగా పరిచయమైనటువంటి సినిమా వీరాభిమన్యు, వీరాభిమన్యులో శోభన్ బాబు పక్కన ఆమె జోడి నిజంగా ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా నటించారన్నమాట. పాత్రలకు జీవం పోశారు. ఆ సినిమా ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఎప్పుడు విన్నా అదిగో నవలోకం అన్నట్లుగానే ఉంటుంది.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటినటి కాంచనగారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. తొలి రోజుల్లోనే కెరీర్ ఆరంభంలోనే మంచి గ్లామర్ పాత్రల్లో అదరగొట్టారు కాంచని గారు. అల్లరి, హాస్యం, శృంగారం, భక్తి, జానపద పౌరాణిక పాత్రల్లోనూ అందరిని కూడా తన నటనతో కట్టిపడేశారు. సూపర్ స్టార్ కృష్ణతో చాలా సినిమాల్లో నటించారు. తర్వాత వారి జోడి కూడా అందరూ చూసి మరి వారి జోడిని మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నారు. కాబట్టి ఆ దర్శకులు కూడా వారిద్దరితో కలిసి సినిమాలు తీశారు. చాలా సినిమాలు కూడా ఇట్టి సినిమాలు. అయితే మంచి జోస్తో నటించినటువంటి సినిమా అవేకళ్ళు. ఈ మూవీలో కాంచన గారి గ్లామర్ అండ్ రొమాంటిక్ పాత్ర నిజంగా అందరినీ అప్పట్లో కుర్రకారని గిలిగింతలు పెట్టిందనమాట. అంత అద్భుతంగా నటించారు. అలాగే భలే మాస్టారు, జరిగిన కథ, ఇంద్రధనస్సు, తర్వాత ఇంకా వింత కాపురం, అలాగే తల్లి కొడుకులు, ఇలా చాలా సినిమాల్లో కృష్ణ గారితో తన తొలినాళ్ళలో సినిమాలు నటించారనమాట. మంచి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సినిమాలకు కూడా ప్రేక్షకులు మంచి రిసీవ్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళ కెరీర్ పరంగా కూడా మంచి గుర్తింపు వచ్చిందనమాట. అలా అగ్ర నటీమణిగా రాణిస్తున్నటువంటి రోజుల్లో అందరూ దర్శకులు ఆమె పాత్ర కావాలి, ఆమెనే తీసుకోవాలి, ఈ పాత్రకు ఆమెనే సూటబుల్ అని చెప్పేసి అంత స్థాయికి ఎదిగారనమాట. కేవలం ఆమె యొక్క వెనకాల ఎవరో ఉన్నారు, తోడు ఉన్నారు, వెనకాల ఎవరో సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కాదు, కేవలం ప్రతిభ, తన అందం, తన హావభావాలు, అభినయం ఇవి మాత్రమే నమ్ముకున్నారు.

ఆమె హృదయం కూడా, ఆమె బయటికి ఎలా అందంగా ఉన్నారో ఆమె హృదయం కూడా అంత అందంగా ఉంది. తర్వాత ఆమె మనసు కూడా అలా అన్నమాట. ఎందుకు అంటే తన వెనకాల, తెర వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, తెర వెనకాల ఉన్నటువంటి వారు పడినటువంటి కష్టం చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది.

0: దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమచక్క చెమచక్క చెమచక్క
1: హోయ్ మల్లిమొగ్గ మల్లిమొగ్గ మల్లిమొగ్గ
0: హోయ్ చెమచక్క చెమచక్క చెమచక్క
1: హోయ్ మల్లిమొగ్గ మల్లిమొగ్గ మల్లిమొగ్గ
0: హోయ్ ఫలే.

0: కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల. కంటి మీద కునుకు రాదు బాబాంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఎవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: అంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు, నేనున్నానే పదమన్నాడు.

0: బుర్రిబిట్ట తుర్రుమంటే బాబో అంది, అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఏమంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే, మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమ.

ఏనాడుతో ప్రేమించి చూడు ఆత్మగౌరవం, ప్రాణమిత్రులు, ప్రేమనగర్, ధర్మదాత, మహాకవి, క్షేత్రయ్య, భక్త తుకారం వంటి ఆనిముత్యం లాంటి సినిమాలు ఆడిపాడి మురిపించారు కాంచన గారు. మరీ ముఖ్యంగా నటులు నాగభూషణం కాంచన గారుల ప్రధాన తారాగణంతో తెరకెక్కిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నాటకాల రాయుడు. ఈ మూవీలోని కాంచన గారిపై, తర్వాత నాగభూషణ్ గారిపై చిత్రీకరించినటువంటి పాట ఎప్పుడు విన్నా కూడా, ఎప్పుడు చూసినా కూడా సరికొత్త హుషారు రావడం, తర్వాత ఎంత అందంగా ఉంది, తర్వాత ఎలా భావంతో రాశారు కవి అని అనిపిస్తూ ఉంది. పైగా కాంచన గారి యొక్క హావభావాలు, కాంచన గారి యొక్క నటన, ఆ ఒయ్యారితనం, తర్వాత ఇంకా ఆ రొమాంటిక్ సాంగ్ విందాం.

సీనియర్ ఎన్టీఆర్తో నటించిన, ఆయనతో కలిసి ఆయన సినిమాలో నటించినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ దేవుడు చేసిన మనుషులు లో మరి ఆమె గీతగా మంచి

పాత్రలు నటించారు. అన్నదమ్ములు అనుబంధం సినిమాలో, అలాగే దానవీర సూర్యకర్ణలు సుభద్రగ, డ్రైవర్ రాముడు సినిమాలో కళావతిగా, నా దేశం సినిమాలో ఒక వీర నారిమణిగా, అలా అదేవిధంగా శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో కూడా గోవిందమ్మగా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించి జీవించారు కాంచన గారు.

ఆమె నటన విశ్వరూపం చూడాలంటే మరి అన్ని పాత్రల్లో ఆమె మెరిశారు, అందరిని మెప్పించారు, అన్ని పాత్రలు వేశారా లేదా అని చెప్పడానికి, ఎందుకంటే ఆమె నర్తకిగా ఎన్ని హావభావాలు పలికిస్తారు, ఎన్ని ముద్రికలను చూపిస్తారు, ఎన్ని భంగిమలను చూపిస్తారు అందరికీ తెలిసిందే. అయితే ఆమె యొక్క విశ్వరూపాన్ని మరి ఒక సినిమాలో చూపిస్తారనమాట భద్రకాళిగా. ఒక పూనకాలు వస్తే ఏ విధంగా రియల్ లైఫ్లో మనం ఎలా చూస్తామో అంతకంటే ఎక్కువ రెట్టింపుతో మరి విజృంభించారు 1966లో వచ్చిన నేనంటే నేనే సినిమాలో.

0: కోసం 1455555 కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి నటీమణి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటడం మనం చివరికి వచ్చేసాం. 1939 ఆగస్టు 16 జన్మించిన కాంచన గారు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసి ఒక గోల్డెన్ పేజ్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ నిజ జీవితంలో బంగారు వర్ణాలు లేని జీవితాన్ని ఒంటరిగా గడిపారు. వెండితెరపై అగ్ర నటీమణిగా వెలిగినా జీవితంలో తన వారితో విసిగిపోయి విరక్తితో తన 100 కోట్లకు పైగా ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చి వజ్ర కిరీటిగా వన్నెగా నిలిచారు కాంచన గారు. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అద్భుత నటే కాకుండా దాతృత్వాన్ని చాటుకున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు ను పొందండి. మరిన్ని

0: మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं जागृति शर्मा. संसद के मॉनसून सत्र के पहले दिन आज दोनों सदनों की कार्यवाही 12 बजे तक के लिए स्थगित कर दी गई. आज सवेरे लोकसभा में प्रश्नकाल के दौरान विपक्षी सदस्यों ने नीट पेपर लीक मामले में सत्ता पक्ष के खिलाफ नारेबाजी शुरू की. हंगामा जारी रहने पर लोकसभा अध्यक्ष ओम बिरला ने

0: కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రేడియో సమాచార ప్రసార వ్యవస్థలో పెను విప్లవాన్ని సృష్టించిన సాధన, ప్రసార మాధ్యమానికి శ్రీకారం చుట్టిన గొప్ప ఆవిష్కరణ, ఉత్తర ప్రత్యుత్తరాలతో తీగలతో సమాచారం రాజ్యం వెళుతున్న తరుణంలో ఎలాంటి వాహకాలు లేకుండా వైర్లెస్ తరంగాలు సుదూరాలకు పంపి స్వీకరించి సరికొత్త సాంకేతికతకు తెరలేపిన అద్భుత సాధన, అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన ప్రసార సాధనాల్లో రేడియో స్థానం ఎవరెస్ట్ శిఖరం. మరి అలాంటి అద్భుత సృష్టి చేసిన మహనీయులు భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత మార్కోని. ఏంటి ఇదంతా చెబుతున్నారు అనుకుంటున్నారు కదా? ఎస్, ఈరోజు ఆయన వర్ధంతి. ఖచ్చితంగా ఆయన మనం స్మరించుకోవాలి, భావితరాలకు చెప్పాలి. ఆయన యొక్క చేసినటువంటి కృషి, ప్రయోగశాలలో ఆయన గడిపిన జీవితం అందరికీ కూడా స్ఫూర్తి. ఆయన పేరు వింటేనే చైతన్యమవుతాము. అలాంటి గొప్ప వ్యక్తి అనమాట. మిలీనియం మహానీయులుగా చరిత్రకెక్కిన మార్కోనీకి నివాళిగా ఆయన కృషిని స్ఫూర్తిగా ఈరోజు తీసుకుందాం.

0: మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ పూలరంగడు సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీతంలో రంజిత్ కౌశల్యతో కలిసి పాడిన రామ జోగేశాస్త్రి గీతం. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మార్కోని రేడియోను కనుగొన్న మార్కోని జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మనకు కొన్ని మాత్రమే. ఆయన చేసినటువంటి ప్రయోగాలు చాలా చాలా చాలా ఉన్నాయి. అలా ఆయన పేజీలు తిరగేస్తూ ఉంటే మనం రోమాంచితమవుతాం, మనం కూడా ఏదో చేయాలి అనే కసి వస్తుంది. అయితే మరిన్ని విషయాలు విందాం ఈ ప్రకటన విన్న తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మార్కోని వర్తంతి సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన కనుగొన్నటువంటి ఆవిష్కరించినటువంటి అంశాల గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. 1837లో మొదటిసారిగా రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థలను తయారు చేసి శబ్ద తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి రిసీవర్స్తో మరి అలాంటి ఎక్విప్మెంట్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని తిరిగి మళ్ళీ శబ్ద తరంగాలను పునరుత్పత్తి చేయడంలో సక్సెస్ అయ్యి సరికొత్త సాంకేతికతను పరిచయం చేసి పేటెంట్ సాధించి ప్రపంచ గతిని మార్చిన ఘనత మార్కొనిది. ఈయన గురించి ఇంకా విందాం పాట విన్న తర్వాత.

కలిజా సినిమా నుంచి హేమచంద్ర, శ్వేత పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మార్కోని రేడియోను కనుగొన్న, రేడియోను ఆవిష్కరించినటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు చైతన్యం అవ్వటానికి, స్ఫూర్తి నింపుకోవడానికి మార్కోనికి పాఠశాల విద్య తెలియదు. ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వింటుంటే. కారణం ఏంటంటే, ఇంట్లోనే అన్నీ అన్నమాట. తన తండ్రి ఉపాధ్యాయుల్ని ఇంటికి పిలిపించి ఇంట్లోనే అన్ని విద్యలు నేర్పించారు. మరి వాళ్ళు కూడా ఇంటికి వచ్చి పాఠాలు, ప్రయోగాలు, విజ్ఞాన శాస్త్రాలు, గణితం, కళలు ఇలాంటివన్నీ నేర్పేవారట. అలా మరి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఒక అతను, మరి ఆయనకి పాఠాలతో పాటు పరిశోధనలు, ఆవిష్కరణలు ఎలా చేయాలి, ఏంటి ప్రయోగాలు ఎలా చేయాలి, ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి మెలకువలు, టెక్నిక్స్, ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మార్కోనికి నేర్పారనమాట. అలా మార్కోనికి శాస్త్రవేత్త

గా ఎదగటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయట. అలా 17 ఏళ్ల వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, పుట్టగానే వాళ్ళు దేశం కోసం, ప్రపంచం కోసం, ప్రపంచ గతిని మార్చేందుకు వచ్చారు అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది. వారు చేసినటువంటి వారి ప్రయోగాలు అనుకోండి, వారు చేసిన కృషి, వారి జీవితం త్యాగం చేయటం, ఇవన్నీ కూడా గొప్పగా అనిపిస్తాయి. అనిపించడం కాదు, అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు, చదవాలి కూడా, చదువుతున్నప్పుడు ఎస్ మనం కూడా ఒక ఎయిమ్ పెట్టుకోవాలి, మనం కూడా ఒక ఎయిమ్ కోసం ప్రయత్నం చేయాలి, ఆ వైపు అడుగులు వేయాలి అనే ఒక స్పార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకని అప్పుడప్పుడు మిలీనియం మహానీయులు వాళ్ళ యొక్క పేజీలను అప్పుడప్పుడు ఈ యువతరానికి, తర్వాత విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్లకు, ఉపాధ్యాయులకి అనుకోండి, ఉపాధ్యాయులు అయితే విధిగా విద్యార్థులకు ఇలాంటి స్టోరీస్ చెబుతూ ఉండాలి. తర్వాత తల్లిదండ్రులు అయితే యువకులుగా విద్యాభ్యాసం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక గైడ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడేటువంటివి, ఖచ్చితంగా పాటించాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఖచ్చితంగానే నేను మిమ్మల్ని ఖచ్చితంగా చేయట్లేదు. మరి ఇలా ఆయనకు బీజాలు పడ్డాయి, వాటిపైన దృష్టి మళ్ళింది. దృష్టి కాదు, ప్రపంచాన్ని ఇలా తన చేతిలోకి తీసుకునేటట్టుగా సాంకేతికతను పరిచయం చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఊహకందనటువంటి ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి సవాలు విసిరారనమాట తన వైపే. ఇప్పుడు ఆయన ఫలాలే, ఆయన ఇచ్చినటువంటి కృషి. అందుకోసం మరి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా చదివారు. ఆ తర్వాత ప్రయోగాలనే ఆ ఏ ఇంట్లోనైతే పాఠశాలగా మార్చుకున్నారే, అదే ఇల్లుని ప్రయోగశాలగా మార్చుకున్నారు. నిజంగా గ్రేట్ సెల్యూట్.

మార్కోని ముఖ్యంగా విద్యుదయస్కంద వికిరణాలపై విస్తృతంగా ప్రయోగాలు చేసి ప్రస్తుత రేడియో తరంగాలను ఆవిష్కరించారు. భౌతిక శాస్త్రంలో తాను చేసిన రేడియో టెలిగ్రాఫ్ ఆవిష్కరణలకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు. మరి ఇతను పితామహులుగా కూడా పిలుస్తారు. తన 20 ఏట నుండి ఆవిష్కరణల వైపు పూనుకొని అతని అసాధారణ ప్రతిభకు మరి ఈ అలాంటి లక్ష్యాన్ని అలాంటి గోల్ను పెట్టుకోవడం అలాంటి సంకల్పం తీసుకోవటము నిజంగా ఆనాడే తీసుకున్నారంటే మరి అలాంటి ప్రతిభ నిజంగా అందరికీ ఉంటుందంటే చాలా రేర్గా ఉంటుందన్నమాట. అంత గొప్ప శాస్త్రవేత్త రేడియో ఆవిష్కరణ కోసం ఏకంగా మరి ఇంటిని ప్రయోగశాలగా మార్చేశారని చెప్పుకున్నాం కదా. రేడియో ఆవిష్కరణ తర్వాత మోడర్న్ టెక్నాలజీలో ఎలాంటి సంచలన విప్లవాలు వచ్చాయో, నవభారతంలో రేడియో ఎలా క్రియాశీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పకలేదు. అదే రాజ్యం వెళుతూ ఉందన్నమాట. అంత గొప్ప ఆవిష్కరణ చేసినటువంటి మార్కోని వర్ధంతి ఈరోజు. ఆయనకు నివాళిగా ఈ కార్యక్రమం, అలాగే ఆయనకు సల్యూట్ చేస్తోంది FM వివిధ భారతి.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట గబ్బర్ సింగ్ సినిమా కోసం శంకర్ మహాదేవన్ గోపికా పూర్ణిమ పాడింది. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 తెలుగులో వార్తలు. ఇప్పుడు
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం

0: చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ్ మాత్ర కా కళ్యాణ్ హోతా హై సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక సిద్ధియా ప్రాప్త కీ హై ఔర్ దేశ్వాసీ గర్వ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియో కా సిల్సిలా చలా హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో 3వ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: पिछले दिनों राजस्थान में बहुत बड़ी ऑयल रिफाइनरी देश को समर्पित की गई, एक सेमीकंडक्टर प्लांट देश को समर्पित किया गया, ग्रीन हाइड्रोजन से चलने वाली ट्रेन, और विश्व में बहुत कम देश ऐसे हैं कि जिनके पास ये सुविधा है. लेकिन भारत ने जो हाइड्रोजन ट्रेन देशवासियों को समर्पित की है वो सबसे ताकतवर इंजिन वाली है.
0: मध्य प्रदेश प्रभुत्वम సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈరోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపు

తారు. అలాగే మోల్దావా పార్లమెంట్ అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్

ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మెసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్ట్రపతి రొమేనియా చేరుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త 4 ఏళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దవా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 12:41 దాటి 14 సెకండ్లు.
1: పిఎం జయ్, అబ్ గరీబో కే జయ్ బను.

0: పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట. అది గీత రచన ఆనంద్ శ్రీరామ్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట విన్నారు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: మహారాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి FM 102.8 MHz.

మీరు విన్న పాట కింగ్డమ్ సినిమా నుంచి. మీరు వింటున్న పాట తండేల్ సినిమా నుంచి. నఖాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పాడింది.

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఇప్పుడు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరా ఇళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాష సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం

2 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభని మళ్లప్పించింది. వీరితో పాటు భారత ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీకి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తొలి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో రాజ్యసభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37 పెంచడానికి 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 37 పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరామిళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజహరుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోషర్ను మంత్రులు విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని అర్హులైన అల్పాదాయ వర్గాల ప్రజలకు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఊరట లభిస్తుంది. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాష, సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికాలో నేర్చుకున్న సాంకేతికత, నిర్వహణ నైపుణ్యాలను తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని సీతక్క కోరారు. విద్యార్థులు, పాఠశాలలు, మహిళా సంఘాలు రైతులకు తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. అసోంలో బొగ్గు గనుల రంగం అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇద్దరు చర్చించారు. రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బొగ్గు గనుల రంగం పురోగతికి అవసరమైన సహకారం అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంయుక్తంగా జాతీయ స్థాయి సిఏజీ ఐసీఎస్ఎస్ఆర్ రీసెర్చ్ ఆర్టికల్ పోటీ నిర్వహిస్తున్నాయి. ఆడిట్ నివేదికలు, ప్రజా ఆర్థిక అంశాలపై విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీ జరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తులను 1 నుంచి 10 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఫిట్నెస్పై అవగాహన పెంచే లక్ష్యంతో గుంజేడు నుండి ఏకశిలా పార్క్ వరకు హెరిటేజ్ రన్ చేసినట్లు ములుగు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు, ఎన్ఐటి క్యాలికట్ విద్యార్థి, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పాల్గొంటున్న నిఖిల్ తెలియజేశారు. ఆయన తన యాత్రను పూర్తి చేసిన అనంతరం ఏకశిలా పార్క్లో పర్యాటక శాఖ అధికారులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నిఖిల్ కుమార్ తన హెరిటేజ్ రన్ ఈరోజు విజయవంతంగా పూర్తి చేశాడని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. జూలై 19 ఆదివారం అర్ధరాత్రి 12 గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి తన రన్ ప్రారంభించి 70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్ ఉదయం 10 హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ముగించారు. ఈ పరుగులో భాగంగా తెలంగాణలోని ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలైన గుంజేడు ముసలమ్మ ఆలయం, పాకాల సరస్సు, కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల ఆలయాన్ని

0: ప్రదర్శిస్తూ ఏకశిల పార్క్ వరకు కొనసాగించారు. కుమరంభి మసిఫాబాద్ జిల్లాలో పోడు పోరు కొనసాగుతున్న సమయంలో సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం అంకుష్షాపూర్ శివారు సర్వే నంబర్ 145లో రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు పెట్టడంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాలున్న రైతులను కూడా ఫారెస్ట్ అధికారులు సాగు చేయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు.
1: అంకుషాపూర్ గ్రామంలోని సర్వే నంబరు 145లో దాదాపు 150 ఎకరాలకు పట్టాలున్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు అటవీ శాఖ మంత్రి కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఎక్కడైతే పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటారో వారికి ఉండగా నిలుస్తాం.
0: రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలియజేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల హకీంపేటలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా తనిఖీలు నిర్వహించారు. హెలీప్యాడ్, విద్యాహబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మొత్తం 9 బ్లాక్లో బ్యారికేడ్లు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1924 జూలై 20వ తేదీన ప్యారిస్లో అంతర్జాతీయ చదరంగం సమాఖ్య ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని యునెస్కో ప్రతిపాదన మేరకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుప్తుల కాలంలో భారతదేశంలో చతురంగ పేరుతో పుట్టిన ఈ ఆట క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన మేధో క్రీడగా మారింది. ప్రజల్లో చెస్ ఆడేలా ప్రోత్సహించడం, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ 26 స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాలలో పలు కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలలకు 50% నిర్వహణ నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానందచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 18 పాఠశాలలకు 7,75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 200లోపు విద్యార్థులు కలిగిన పాఠశాలకు 37,500 రూపాయలు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 50,000 రూపాయలు చొప్పున నిధులు మంజూరయ్యాయి. వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 18వ ఆర్థిక సంఘ నిధులను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలకు మళ్లించిందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వీధి దీపాల విద్యుత్ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీల చట్టబద్ధ బాధ్యతేనని తెలియజేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీగీతే పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరా మేళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలను నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. స్టూడియోలో సమయం 1:20 దాటి 45 సెకండ్లు. కొద్ది క్షణాలు షో టైం.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసుని మీకే నేస్తమా
4: జనరంజనిలో.

మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

Mano Generengen. మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. షో టైం కార్యక్రమానికి స్వాగతం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలుపుదాం. మంచి మంచి ప్రశ్నలు తీసుకొచ్చాను, మరి మీరు కూడా సమాధానాలకు రెడీగా ఉండండి. సమాధానాలు ఎలాగో మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే యు ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్, మై ఫేవరైట్ లిజనర్స్. ఏ వీడియో గేమ్లో క్రాటోస్ నటులు మెయిన్ రోల్లో నటించారు? ప్రశ్న మరొకసారి, ఏ వీడియో గేమ్లో క్రాటోస్ నటులు మెయిన్ రోల్లో నటించారు? ఆన్సర్ తెలిస్తే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. పాట అయిపోయేలోపు ఆ సమాధానం కూడా ఎలా అంటే, సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు ఈ ఆర్డర్లో టైప్ చేస్తే అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను.

ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి రాసిన గీతమది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి బృందం. చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324048 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఏ వీడియో గేమ్లో క్రాటస్ నటులు మెయిన్ రోల్లో నటించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఆన్సర్ చేశారు. మరి వెంటనే చాలా స్పీడ్గా సమాధానం చేస్తున్నారు వారందరికీ. ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతమంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తూ మరింత జోష్ను నింపుతున్నారు వీళ్ళు. షేరి బాలాజీ కుబీర్ నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. జరిపతుల బుచ్చయ్య తరాలపల్లి నుండి, పుట్టపాకి నుండి భవానీ వెంకట్, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, రాజన్నపేట సిరిజిల్ల జిల్లా నుంచి పోలేపల్లి శ్రీనివాస్, వెంకన్న డబ్బుసేట్ లైన్ బెల్లంపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్, నారాయణ స్వామి చిరంజీవి నాగభూషణం హంపాపురం విలేజ్, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేశం సుగుణ రామ్ ప్రసాద్ రామ్ చరణ్, ప్రొద్దుటూరు కడప జిల్లా దస్తగిరి సంధ్య, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, నార్కెట్పల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, నల్లగండ్ల శేరిలింగంపల్లి హైదరాబాద్ నుంచి పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, అప్పలరాజు పెడన నుంచి ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి,

చెంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్ వీరంతా సరైన సమయంలో సరైన సమాధానం పంపారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది అంటే ఓల్డెస్ట్ ట్రీ అన్నమాట అని అడిగేది. భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు, పాట అయిపోగానే వెంటనే మేము అక్కడ నుంచి మాత్రం కన్సిడర్ చేస్తున్నాం. మీరు అది గమనించాలి.

గోవింద గోవింద సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాటిన యుగలగీతం విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్ కోటి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది అని ప్రశ్న వేశాం. మరి ఇందాక మాకు సమాధానం చెప్పలేదు అని అంటున్నారు. ఏ వీడియో గేమ్లో నటులు క్రోటోస్ మెయిన్ రోల్లో నటించారు అని అడిగాం కదా, గాడ్ ఆఫ్ వార్ అనే వీడియో గేమ్ అనమాట. మరి మనం అడిగినటువంటి తాజాగా అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం చేసిన వాళ్ళు, ముందుగా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజి కాలనీ, బిహెచ్ఎల్, నల్లగండ్ల, శేరలింగంపల్లి, హైదరాబాద్ నుంచి. చాలామంది శ్రోతలు కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపలేదు. చాలా రేర్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అయితే కొంతమంది మాత్రమే, ఒక్కరు ఇద్దరు అనుకుంటాను, మిగతా వాళ్ళు మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఒక్కరు మాత్రమే చేశారు ఇప్పటివరకు అయితే, ఇంకా ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి ఓన్లీ వన్ పర్సన్కి హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ కార్యక్రమంలో చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేస్తూ చాలా ఉత్సాహంగా ఆన్సర్స్ ఇస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సహజంగా అత్యధిక సరస్సులు ఉన్న దేశం ఏది? సహజ సిద్ధంగా అత్యధిక సరస్సులు కలిగినటువంటి దేశం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం, తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేస్తే సరైన సమాధానం ఎవరు చేశారు అనేది ఈజీగా సిస్టమ్ ముందు మాకు కనిపిస్తుంది అన్నమాట.

కూలీ నెంబర్ వన్ సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరిచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, సహజ సిద్ధంగా అత్యధిక సరస్సులు కలిగిన దేశం ఏది అని చాలా సులభమైనటువంటి ప్రశ్న అనుకుంటాను ఇది. ఎందుకంటే అందరికీ హుషారు వచ్చేసింది, అందరూ ఉత్సాహంగా చాలామంది శ్రోతలు ఆన్సర్ చేశారు. చదవటానికి చాలా సమయం పడుతుంది అనుకుంటుంది, ఐ థింక్ చదివే ప్రయత్నం చేద్దాం అందరివి. వెంకటేష్ నందిపేట నుండి, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవాలయం నుండి వీరు రాధా కుమారస్వామి రియాన్స్ సహస్ర, చెంపపేట నుంచి రాధ, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, అపర్ణ బెంగళూరు నుండి, సుభాషిణి జనార్దన్ హైదరాబాద్ నుండి, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత వారి మిత్రులు, చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి హెంపాపురం విలేజ్ నుంచి, వీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, తర్వాత కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, ముండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ సుభద్ర కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కడతల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ కానుగల గోపాల్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి నార్కట్పల్లి మండలం అజయ్ కుమార్ పావని కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెంకటరెడ్డి లక్కవరం నుంచి చాలామంది శ్రోతలు ఇంతకుముందుకు రాని వారు మళ్ళీ లైన్లోకి వచ్చారు, గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, వీరాబాయ్, హనుమాన్ టెక్లీ హైదరాబాద్ నుంచి, దోమకొండ విజయ్ కుమార్, చోడవరపు రమాదేవి గీతనగర్ హైదరాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, వెంకన్న డబ్బుసీట్ లైన్ బెల్లంపల్లి నుంచి, నిజామపేట నుంచి గణేష్ వెదపతి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ్, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, నాగర్కర్నూలు జిల్లా నేదూరు కళ్యాణ్చారి వీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, మధుకర్ నందిపేట నుండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, భవానీ వెంకట్ పుట్టపాక నుండి, మహాలక్ష్మి కౌకూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, రామ్ప్రసాద్ రామ్ చరణ్ ఇంకా వారి మిత్రులు, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఈఎల్ నల్లగండ్ల సీరలింగంపల్లి నుంచి, రాకేష్ ఫరీద్ రెండుపేట నుండి, పుష్ప శ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరే కాక ఇంకా చాలామంది శ్రోతలు పాట అయిపోయాక పంపించారు, వారందరూ కూడా అభినందనలు. సరైన సమాధానం కెనడా. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆలోపు ఒక చిన్న ప్రోమో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది, భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది? భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. నారీ నారీ నడుమమురారి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, పీర్జాదిగూడ శ్రీనివాస్, ఆర్మూర్ నుంచి రాధాస్వామి, సుచిత్ర జనార్దన్ సుభాషిణి, మిర్యాల తిరుపతియ్య పుట్టపాక నుండి భవాని వెంకట్, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా షోలో పార్టిసిపేట్ చేశారు, థ్యాంక్స్ అండి. ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ వారి కుటుంబ సభ్యులు, సిరిమల్లి కాలనీ అతాపూర్ హైదరాబాద్ నుంచి ప్రవీణ మహి జ్ఞానేశ్వర్ వారి, ఇంకా కర్తల నుంచి కానుగుల గోపాల్, డబ్బుసేట్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, అపర్ణ బెంగళూరు నుండి, అప్పలరాజు పెడన నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చిరంజీవి నాగభూషణం హంపాపురం విలేజ్ నారాయణ స్వామి కూడా, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుండి, ఎంఎం శాస్త్రి ఉన్న స్నిగ్ధి కార్తిక్ సైగంధి పంచకుట హైదరాబాద్ నుండి, మధుకర్ నందిపేట నుంచి, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా నుండి, నిమ్మాని గ్రామం నుంచి అజయ్ కుమార్ పావని, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి విశృత మహాద్యుతి సంహృత మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుంచి, దస్తగిరి సంధ్యా పుదుటూరు నుండి, పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, ఇందాక కూడా ఆయన కరెక్ట్ ఆన్సర్ చేశారు, పున్న వెంకటేశం హేమలత, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణరాం, ప్రసాదరాం చరణ్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, సీతాదేవిక ఫ్రమ్ ఏఎస్ రావు నగర్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందరూ షోలో పార్టిసిపేట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. వీరు రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, సురేష్ నేరేడ్ మెట్ క్రాస్ రోడ్ సికింద్రాబాద్ నుంచి, పానుగంటి రవి గౌడ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్లగండ్ల శేరలింగంపల్లి హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. షోలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ షోకి మరింత బ్యూటీని చేకూరుస్తున్నారు. మరి ఇంతకీ భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది అంటే ఓస్టోన్ స్టేషన్ అంటార్కిటికా అని చాలామంది సమాధానం ఇచ్చారు. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. ఇక మరి టైం లేదు కాబట్టి పాట వచ్చేస్తుంది. షోలో పార్టిసిపేట్ చేసి షోని మరింత బ్యూటిఫుల్గా మరింత ఎనర్జెటిక్గా సాగించినందుకు మీ అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం. మరొక రోజు మళ్ళీ మీ ముందుకు. మీరు వింటున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డ్యూయట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 52 సెకండ్లు. కొన్ని క్షణాలు శక్తిశీలి ఉమెన్ ఎంపవర్మెంట్ షో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు ప్రతినబూనిన యోధురాలు తన దేశంలో నిరుద్యోగ రూపమాపేందుకు నడుం వేయించిన ఉద్యమ సారథి, ఉపాధి కల్పన ధ్యేయంగా

ప్రభుత్వాలను సైతం కదిలించిన చైతన్య శక్తి కెన్యా జాతీయ మహిళా సంఘం సారథి. అనేక సమస్యలకు మూలకారణం క్షీణిస్తున్న పర్యావరణే అని వాస్తవాలను గ్రహించిన మార్గదర్శి. గ్రీన్ బెల్ట్ ఉద్యమ కెరటం, ఎన్నో ఉన్నత చదువులు, లెక్కకు మించి అవార్డులు సత్కారాలు వెరసి కెన్యా జాతీయ మానవ హక్కుల విజయ చిహ్నాన్ని, విజయ పతాకాన్ని, విజయ ప్రతిమను ముద్దాడిన సంఘ సంస్కర్త, 2004 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ఇంతకీ ఎవరు ఆమె? ఎస్, గెస్ట్ చేయండి, చెబుతా, వింటూ ఉండండి. ఇది FM వివిధ భారతి

మరి ఆమె గురించి గొప్పగా వర్ణించుకున్నాం, వర్ణన సరిపోదు. మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసి మహిళల హక్కుల కోసం, అలాగే పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని మరి అంకితం చేసినటువంటి గొప్ప ప్రపంచం ఇచ్చిన ధీరవనిత. అంతేనా అంటే ఒక్క వాక్యంలో, ఒకే ఒక్క సెంటెన్స్లో ఆమె ఘనత ఏంటో చెబుతాను, అర్థం చేసుకోండి. ఒక లోయలో పంట పొలాలలో పనిచేసుకుని జీవించి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబంలో జన్మించిన సాదా సీదా మనిషి, సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభతో ఎల్లలు దాటి, దేశం దాటి అమెరికా, జపాన్ లాంటి ఇంకా విదేశాల్లో చదువులు చదివి, ఉన్నత చదువులు చదివి ఏకంగా సామాజికవేత్తగా, పర్యావరణవేత్తగా అనేక ఉద్యోగాలు చేసి ఏకంగా యుఎన్ఓ పర్యావరణ పరిరక్షణ సమితిలో సభ్యురాలుగా చేరి గ్రీన్ బెల్ట్ ఉద్యమ సారథిగా మారి మళ్ళీ తిరిగి తన దేశానికి వచ్చి సేవ చేసి గ్రీన్ బెల్ట్ను ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప వనిత. అంటే ఇక్కడ నుంచి అక్కడి దాకా వెళ్ళటం అనేది ఎలా సాధ్యమైంది, ఆమెకి ఎందుకు ఇంత పట్టుదల వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎవరి దగ్గరైనా సరే వాళ్ళు సాధిస్తున్న విజయాలలో వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటి, ఆ ఐడియాలజీ ఏంటి అనేది మనం పట్టాలి. అందరూ విజయాలు సాధిస్తారు, ఒక ఉద్యోగం సంపాదిస్తారు, ఉద్యోగంలో సంతృప్తి పొందుతారు, ఆ తర్వాత ఆ ఉద్యోగంలో కూడా ఉత్తమ ప్రతిభను, ఉత్తమ సేవలు చేసేందుకు కూడా అవార్డ్స్, ప్రశంస పత్రాలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తనకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఎందుకని పర్యావరణ పరిరక్షణకు అదేవిధంగా గ్రీన్ బెల్ట్ ఉద్యమ సారథిగా ఎందుకు ఎదిగారు, ఒక మామూలు పొలాల్లో జీవించేటువంటి వ్యక్తి, ఎంత గొప్ప విషయం కదా. సో అందుకే ఆమె నోబెల్ బహుమతి వరించింది. ఆమె గురించి, ఆమె ఎవరో కాదు, ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలని మనకు కుతూహలంగా ఉంది. ఆసక్తికరమైనటువంటి జీవిత చరిత్ర ఏమది, పుటలు తిరిగేస్తూ ఉన్నట్లయితే, ఇలాంటి వాళ్ళ గొప్ప చరిత్రలో చదువుతూ ఉన్నట్లయితే తెలియని ఏదో ఒక సాధించాలనే కసి పట్టుదల వస్తూ ఉంటుందన్నమాట. ఆమె ఎవరో కాదు, వంగారి మాథాయ్. ఈమె 2004 నోబెల్ శాంతి పురస్కార బహుమతిని గెలుచుకున్నారు. సమాజాన్ని అత్యంత శక్తివంతమైన మహిళల్లో, సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఈమె ఒకరు.

మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. మీరు విన్న పాట మిస్టర్ బచ్చన్, సినిమా కోసం శ్రీరామచంద్ర సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మనం

కార్యక్రమంలో మీరు విన్న పాట భీమల నాయక్ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ శ్రీకృష్ణ పృథ్వీ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో 2004 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత వంగారి మాథాయి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె పర్యావరణవేత్త. ఒక నైరీ జిల్లాలోని, కెన్యా దేశంలోని నైరీ జిల్లాలో ఒక లోయలో పనిచేసే ఒక కూలీ ఇంట్లో జన్మించిన ఒక సాధారణ మహిళ అంచెలంచెలుగా ప్రపంచ అగ్రదేశాలను ఆలోచింపజేసే విధంగా ప్రసిద్ధిగాంచిన పర్యావరణవేత్తగా అనన్య సామాన్యమైన యువతురాలుగా ఎదగడం అంటే ఆమె ఉక్కు సంకల్పం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించాలి. కెన్యా సెంట్రల్ ప్రావిన్స్ నైరీ జిల్లాలో 1940 ఏప్రిల్ 1 జన్మించారు మథాయి గారు. మరి ఆమె బాల్యంలోనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి, అందుకే అంటారు మనం ఏదైతే ఎంచుకునే మార్గం, మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం మంచిది అయినప్పుడు, అది కూడా బాల్య దశలో ఆ బీజాలు పడినప్పుడు ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము, అనుకున్న లక్ష్యాన్ని చేరుతామని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మహిళా సాధికారత కోసం నడుం బిగించారు. ఎందుకని, ఇక్కడ నుంచి మొదలెడితే ఆమె పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదనమాట. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన FM వివిధ్ భారతి.

మెరుపుకలు సినిమా నుంచి సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. వంగారి మథాయ్ పర్యావరణవేత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్న వయసు నుంచే, పాఠశాల వయసు నుంచే ఆమె మానవ సేవే మాధవ సేవ అనే తలంపుతో లీజియన్ ఆఫ్ మేరీ అనే క్రైస్తవ సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నమాట. అలా సేవా కార్యక్రమాలు చేస్తూనే చదువులో ఉత్తమంగా రాణిస్తూ విదేశీ విద్యకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వంగారికి చాలా ప్రతిభ, ఎంతో టాలెంట్ అన్నమాట. పైగా కెన్యా దేశంలో ఆనాటి మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతిభగల పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆనాటి అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ వారు స్థాపించినటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా 300 మందిని ఎంపిక చేస్తే అందులో ఒకరిగా మత్తయ్య గారు ఎంపిక కావడం విశేషం అన్నమాట. అలా ఎంపికైన వ్యక్తి మరి అదే ఉత్సాహంతో అమెరికాలో చదివే అవకాశం దక్కింది. అదే ఉత్సాహంతో అమెరికానే కాక ఇతర దేశాల్లో కూడా డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మాస్టర్ డిగ్రీస్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇలా చాలా మాస్టర్ డిగ్రీస్ చేశారు. దాంతో ఆకాశమే హద్దుగా అనేక ఉన్నత చదువులు చదివి మరి ఆమె పర్యావరణవేత్తగా మారారు. మరి దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఒక్కసారిగా చదువుతూ ఉన్నటువంటి ఒక యువతి పర్యావరణవేత్తకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధం లేని విషయంలో మరి ఏ విధంగా ఇటువైపు వచ్చారు అనేది కొంచెం లాజికల్గా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న అన్నమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే తను చదువుకున్నటువంటి చదువుతో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టుతో ఏదైనా లింక్ ఉందేమని ఆలోచించాలి. సో ఎందుకంటే తెలియని సబ్జెక్టు అంశాన్ని, తెలియని సబ్జెక్టు విషయం కోసం మన ప్రయత్నాలు చేయరు ఎవరు కూడా. తెలిసిన సబ్జెక్టులోనే ఆ సబ్జెక్టు కోసం మనం క్షేత్ర పరిశీలనకు వెళ్ళినప్పుడు, ప్రయోగాలు చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు దాని మీద మక్కువ ఆసక్తి అనేది పెరుగుతుంది సహజంగా. సో అలా ఈమె కూడా పెరిగిందనమాట. ఇప్పటికే మీకు ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది, అంటే పర్యావరణవేత్తగా మారడానికి గల దారితీసిన పరిస్థితులు ఎలాంటివి అనేది. అంటే ఆమె మాస్టర్ డిగ్రీకి సంబంధించినటువంటి రిలేషన్ ఉందన్నమాట. అంటే సైన్స్కి సంబంధించి, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నేర్చుకుని దాంట్లోంచి మాస్టర్ డిగ్రీ చేసి అలా పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోవటం, అక్కడికి వెళ్ళటం, ఇలా అన్నమాట ఆమె దృష్టి అటువైపు మళ్ళీంది. అక్కడితో ఆగకుండా దాన్ని అంచెలంచెలుగా ఒక సబ్జెక్టుని తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమం రూపేణ ప్రభుత్వాలను కదిలించే విధంగా, అంతేకాదు మరి ఆమె ఇంకా చాలా చేశారు, అవి కూడా చెప్తారు, వింటూ ఉండండి. ఎఫ్ఎం వివిధ్ భారతి.

డమరుకం సినిమా కోసం శ్రీకృష్ణ హరిణి పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. వంగారి మిత్తాయే విషయంలో ఒక మహిళగా ఇన్ని పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉద్యమాలు ఎలా సాధ్యమయ్యాయి అని ఆశ్చర్యమేస్తుంది. ఆమె చరిత్రను తిరిగేస్తుంటే సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిభ ఉంటే అన్నీ కూడా ప్రక్కకు తొలగిపోతాయని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. 1971 నైరోబీ విశ్వవిద్యాలయం నుండి శరీర నిర్మాణ శాస్త్రంలో పిహెచ్డి పట్ట అందుకున్న మొట్టమొదటి తూర్పు ఆఫ్రికా మహిళగా ఖ్యాతిని సాధించారు. ఇలాగే కాదు, ఇలాంటి హిస్టరీలు చాలా ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి మనకు కొన్ని మచ్చుకు చెబుతున్నాను. ఎక్కడో రిఫ్ట్ లోయలో పంట పొలాల్లో పనిచేసుకునే ఆమె ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మహిళ ఇంతటి ఘనతను సాధించడం అంటే మాటలా చెప్పండి. అందుకే నోబెల్ బహుమతి సెల్యూట్ చేసింది. వంగారి రికార్డ్స్ 1.2 బోల్డ్ని 1974 శరీర ధర్మశాస్త్రంలో అధ్యాపకురాలిగా, 1975 జంతుశాస్త్ర విభాగ అధిపతిగా, 1971 ప్రొఫెసర్గా ఇలా విదేశాల్లో చదివి తన సొంత దేశానికి వచ్చి నైరోబీలో ఎక్కువ మొత్తంలో మరి పదోన్నతులు పొందిన మొదటి మహిళగా కూడా రికార్డ్స్ను సాధించారు. గొప్ప విశేషం. ఎంత ధీరత్వం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత హృదయంగా

హృదయం లోపల మరి ఎంత ధైర్యం ఉండాలి అనేది, ఎంత తెగింపు ఉండాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. తను తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఏం చేశారంటే, అక్కడ జరుగుతున్న ఇన్ని ఉద్యోగాలు చేశారు, ఇంత ఇన్ని దేశాలు తిరిగి వచ్చారు, ఇంత చదువులు చదివారు కాబట్టి ఇదంతా చూసేసి తనకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడక్కడ లింగ వివక్షతను కూడా ఎదుర్కొన్నారనమాట, అసమానతలను కూడా చూశారు. వీటన్నిటినీ సమూలంగా మార్చేసేయాలి, మార్చడానికి మనమే చేయాలి, ఇది మనమే ఒక అడుగు ముందుకేస్తే మన వెంట చాలామంది వస్తారనే ఉద్దేశంతో తను ఎక్కడైతే ఉద్యోగాలు చేశారో వారందరినీ కూడా సంఘటితపరిచి ఉద్యమం వైపు నడిపించారు. పర్యావరణవేత్తగా మారడానికి గల కారణం ఏంటి అంటే, ఆమె జీవశాస్త్రాన్ని ఎంచుకున్నారు కాబట్టి. మరి ఇక్కడ జంతు శాస్త్రం అంటే, ఈమె చేసినటువంటి ఉద్యోగాలు జంతు శాస్త్ర విభాగ అధిపతులతో అధ్యాపకులతో సహ అధ్యాపకురాలుగా పనిచేశారు కాబట్టి ఆ శాస్త్రంలో కూడా తను మాస్టర్ డిగ్రీ చేశారనమాట. అంటే నేను ఏదైనా చేయగలను, అన్ని లోతైనటువంటి విశ్లేషణ ఉండాలి, బహుముఖీన ప్రజ్ఞ పాఠవాలను చూపించాలనే ఉద్దేశంతో ఆమె అన్నీ చదివారనమాట. అలా ఇన్ని విభాగాల్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఇవన్నీ చేయడం మామూలు వాళ్ళకు సాధ్యమవుతాయి చెప్పండి? ఒకటి చేయడానికి, ఒకటి సాధించడానికి ఆపసోపాలు పడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనం ఆ పనులు చేస్తుంటాం. చిన్న చిన్న పనులు చేస్తూనే బోళ్ళంత పని చేశామని చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ చరిత్రలు చూస్తూ ఉంటే ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. పోనీ మనం సాధించలేము అని అనుకున్నప్పుడు, సాధించాలనే వయసు ఉన్నవాళ్ళు, ఆ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్పడానికైనా కనీసం మనకు అర్హత ఉన్నవాళ్ళు అవుతాం అనేది ఇక్కడ ఉద్దేశం. సో అంత గొప్ప వ్యక్తి అనమాట. అలా చాలా ఉన్నాయి వారి యొక్క గొప్పతనాలు. ఇంకొక చిన్న కంటెంట్ చెప్తాను, ఎందుకంటే ఆమె అంత పెద్ద హిస్టరీలో మనం ఎవరిని చెప్పలేము. మహిళా సాధికారతకు సాధించడంలో, ఉద్యమం చేయడంలో నిలువెత్తు నిదర్శనంగా ఆమె నిలిచారు చరిత్రలో.

జానీ సినిమా నుంచి రాజేష్ నందిత పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మథాయి గారి జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవిశ్రాంతంగా ప్రజాసేవలో ఉంటూ ప్రభుత్వంలో కీలక విద్యావేత్తగా రాణిస్తూనే రెడ్ క్రాస్ సొసైటీలో చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి పర్యావరణ సంబంధం సంఘంలో సభ్యత్వం తీసుకుని ఏకంగా ఆ సంఘానికే అధ్యక్షురాలిగా కూడా ఎదిగి యుఎన్ఓతో చేరి స్వచ్ఛంద సంస్థ ద్వారా వారితో సమన్వయంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారన్నమాట. అలా దూసుకెళ్తున్న క్రమంలో కెన్యా దేశం పరిస్థితి ఏంటి అని, తన సొంత దేశం ఏంటి అని చెప్పేసి బాగా ఆలోచించి, నిరుద్యోగం పెరిగిపోతుంది, నిరుద్యోగాన్ని అరికట్టాలి, వీటన్నిటికీ కారణం, ఇంకా దానితో పాటు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటికీ మూలం క్షీణిస్తున్నటువంటి పర్యావరణమే అని గ్రహించి పర్యావరణవేత్తగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె నడుం బిగించారు. మళ్ళీ దీంట్లో ఒక భాగం అన్నమాట, పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే దీనికి అటాచ్ అయి ఉన్నటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, వృక్షాలు, మొక్కలు ఇవన్నీ, సో ఇవి కూడా ఒక కారణం అని చెప్పేసి ఆ భాగం ఆ ఉద్యమం చేపడుతున్న క్రమంలో స్పార్క్ లాగా మళ్ళీ ఒక ఆలోచన వచ్చేసి ఇటువైపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారనమాట. అలా గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇవన్నిటి కోసం చేస్తున్నటువంటి కృషిని గమనించినటువంటి యుఎన్ఓ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇలా గొప్పగా రాణించినటువంటి మహిళకు మనం ఏం చేస్తాం చెప్పండి, సెల్యూట్ చేస్తాము. అనుకున్న రంగంలో ఆమెలాగా మనం అన్ని పట్టాలు అన్ని ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఉక్కు సంకల్పాన్ని అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమాన్ని, ఆ క్రమశిక్షణను, ఆ పట్టుదలను, ఆ తెగింపును, ఆ ధైర్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మథాయి గారి జీవిత విశేషాలు మీకందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మరొక రోజు మీ ముందుకు, మీ అశోక్. చివరిగా మీరు వింటున్న పాట జయం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ ఆత్మీయంగా పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

ఈ పూట చిత్రసీమలో తొలిపాటుగా విందాం ఆరాధన. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన యుగలగీతం. గీతరచన ఆచార్య ఆత్రేయ గారు స్వరపరిచింది ఇళయరాజా.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ

చిత్రసీమలో తరువాతి పాట. జీన్స్ చిత్రంలో ఉన్నికృష్ణన్, సుజాత ఆలపించిన ఏఎం రత్నం మరియు శివగణేశన్ గీతం. స్వరపరిచింది ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆదిత్య 369. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం, స్వరపరిచింది శ్రీనివాసరావు.
2: మనస్సు మా

శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట జోడీ చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ప్రదీప్ సాహిత్యం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

కార్యక్రమంలో తరువాత పాట పుష్ప 2 ఈ చిత్రంలో శంకర్ బాబు లక్ష్మీదాస ఆలపించిన చంద్రబోస్ మరియు సీజు సాహిత్యం స్వరపరిచింది దేవి శ్రీప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పెద్ది చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు వినబోతున్న పాట ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి సాహిత్యం, స్వరపరిచింది శేఖర్ చంద్ర.

చిత్రసీమలో ఇప్పుడు వినబోతున్న పాట ఒకే ఒక్కడు. ఈ చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఏఎం రత్నం గీతం, గానం శంకర్ మహాదేవన్, ఎస్ జానకి.

ఇది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నిన్ను కోరి. ఈ చిత్రంలో కార్తీక్ చిన్మయి ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది రామజోగయ్య శాస్త్రి కాగా, స్వరాలను కూర్చింది గోపీ సుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటున్న

ఠాగూర్ ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన శ్రీశ్రీ మరియు శుద్ధాల అశోక్ తేజ గీతం, స్వరపరిచింది మణిశర్మ.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం. స్వరపరిచింది ఇళయరాజా.

ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఈ పూట చిత్రసీమలోని పాటలన్నీ మిమ్మల్ని ఆశాంత మలరించాని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియోని ఇష్టం.

వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి. కుట్రలు, కుతంత్రాలు పోరాటాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంటాయి. అయినా సరే సహనాన్ని కోల్పోకూడదు, సహనాన్ని కోల్పోతే విజయాన్ని కోల్పోయినట్టే అన్నారు మహాత్మాగాంధీ కార్యక్రమంలో. ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగు వైపు మళ్లడం అవసరమన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు 4 సంవత్సరాల కాలంలో ఎకరాకు సుమారు 52,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వల తగ్గుదల, వర్షాభావ పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన సమీక్షిస్తారు. రేపు హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషనల్ హబ్ను సందర్శించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులు, బ్లాక్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై సమావేశం జరుపుతారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కళాభవన్లో టీజీఆర్టీసీ ఉద్యోగుల సహాయ పథకం కింద దివంగత నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ కుటుంబానికి 90,85,000 రూపాయల చెక్ను అందజేశారు. డ్రైవర్ కుటుంబానికి నివాస గృహంతో పాటు ఆయన కుమారునికి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చిన మంత్రి, సంస్థలోని సమస్యలను ప్రభుత్వం క్రమపద్దతిలో పరిష్కరిస్తోందని తెలిపారు. ఆర్టీసీ సేవలను ఎంఎంటీఎస్, మెట్రో నెట్వర్క్లతో అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈరోజు ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని, వారి ప్రతినిధి బృందంతో ప్రాథమికంగా చర్చించామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బాన్సువాడ వ్యాపారవేత్త మొరిల్ శ్రీనివాసును తారక రామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని నష్టాల్లోకి నెట్టివేశారని, తీవ్ర కరువు పరిస్థితుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 70,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చలేదని తారక రామారావు ఆరోపించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు, ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎల్నినో కంటింజెన్సీ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: ఉన్న ఎల్ నినో ఇంపాక్ట్ ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీస్, మైక్రో ఇరిగేషన్, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్లు, బోర్ల రిపేర్స్, పైప్ లైన్ రిపేర్స్, పవర్ సప్లై, ఇవన్నిటిపైన సమీక్షించడం జరిగింది.
0: కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశాభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, అభివృద్ది చెందిన దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో సంస్థ చూపుతున్న నిబద్దతను అభినందిస్తూ, నిజమైన విద్య కేవలం జ్ఞానాన్ని పొందడానికి పరిమితం కాదని, యువతలో క్రమశిక్షణ, దయాగుణాన్ని పెంపొందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈరోజు ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అసోంలో బొగ్గు గన్ల రంగ అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురూ చర్చించారు. రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాలు

0: లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ప్రభుత్వాల్లో ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఓట్లు నమోదు చేసుకోకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తూ అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. అర్హులైన పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో తాగునీటి ప్రణాళికలపై మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించారు. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 6 తడి పంటలను మాత్రమే పండించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలోని రైతులకు విజ్ఞప్తి చేశారు. మొండ్రాయి గ్రామంలో కూరగాయల క్షేత్రాన్ని కలెక్టర్ ఈరోజు సందర్శించి కూరగాయల పంటల సాగు తీరును పరిశీలించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ భాగస్వామ్యంతో జాతీయ స్థాయి పరిశోధన వ్యాసాల పోటీని ప్రకటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఆడిట్ నివేదికల ఆధారంగా విధానపరమైన పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. పూర్తికాల డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. అభ్యర్థులు తమ సొంత పరిశోధనా పత్రాన్ని పీడీఎఫ్ రూపంలో 1 నుంచి 30 సెప్టెంబర్ 2026 మధ్య సమర్పించవచ్చు. వివిధ విభాగాల్లో విజేతలకు 1,25,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎల్నినో ప్రభావాలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సమర్థనం ట్రస్ట్ ఫర్ ద డిజేబుల్డ్ సహకారంతో ఈ నెల 22 కలెక్టరేట్లో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్ పద్మ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన దివ్యాంగులు, నిరుద్యోగ యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తకేడియా బయోఫార్మాసిటికల్స్ అభివృద్ది చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకాన్ని మంత్రులు ప్రారంభించి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పోషకాహారం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని మొండ్రాయి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శన వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో దేవులపల్లి శ్రీకాంత్ బృందంతో కలిసి పాడిన జానపద గీతాలు వింటారు. రాత్రి 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు

0: వ్యవసాయదారుల కార్యక్రమంలో దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ అనే అంశం గురించి మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచే కార్యక్రమాన్ని వింటారు. అదే రీతిగా మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం జోగాయపల్లె గ్రామ రైతు కేతిపల్లి రాజరెడ్డి గారితో పరిచే కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు. 8:00 నుండి 8:15 వరకు చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 నుండి 8:30 వరకు పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 నుండి 9:00 వరకు శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం మనోరంజన్ వింటారు. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ వింటారు. 9:30 శాస్త్రీయ సంగీతాన్ని వినవచ్చు. 10:00 నుండి ది రికార్డింగ్ ఆఫ్ క్వశ్చన్ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద పార్లమెంట్ ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:13 నుండి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు విందాం. రేపు 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమాన్ని వింటారు. 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 7:00 జిల్లా సమాచార లేఖ వినవచ్చు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి ఈ కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికలో థైరాయిడ్ వ్యాధి కారణాలు నివారణ ఈ అంశంపై జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జి మానసగారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీతాన్ని వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 నుండి 9:00 వరకు సిఐఈటి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉమంగ్ వింటారు. 9:00 నుండి చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, అదేవిధంగా 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 ముంబై కేంద్ర వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. 5:00 నుండి సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు. శ్రోతలు రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. మీరు ఇంతవరకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శన్ వింటారు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే

0: ముసైదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
8: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
4: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం వింటారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో దేవులపల్లి శ్రీకాంత్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వాణిజ్య ప్రకటనలు విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు జానపద గీతాలు వింటున్నారు.

0: ncaa.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో దేవులపల్లి శ్రీకాంత్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్

0: సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా.
2: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో దేవులపల్లి శ్రీకాంత్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు.

0: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో దేవులపల్లి శ్రీకాంత్ బృందంతో కలిసి పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 133 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను గేట్ 2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 83, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 25 సైంటిస్ట్ బి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ CERT-IN.org.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్, నాన్ పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 19 పారామెడికల్ ఖాళీలను, 15 నాన్ పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను క్లినికల్ సైకాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఫార్మసీ లేదా డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా బీటెక్ లేదా ఎంఏ లేదా పిహెచ్

0: డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి గరిష్టంగా 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ swims.tpt.ap.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 10 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటేక్ కోసం అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుండి గ్రేడు లేదా డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. అభ్యర్థులు 1 January 2025 నుండి 1 July 2009 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IAFRecruitment.edcil.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL మార్కెటింగ్ డివిజన్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో 2026-2027 సంవత్సరానికి అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఖాళీలను ఇంజనీరింగ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 358 ఖాళీలు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ jobs.hpcl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 July 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ట్యూన్ చేసి ఉంచండి. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొల్డేవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతి దేవి, సుధాన్షు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
4: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షం తక్ ఖతార్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనే ఆధునిక

0: कतर की नींव रखी। उन्होंने भारत कतर संबंधों के संवर्धन में भी महत्वपूर्ण भूमिका निभाई।
1: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజీవుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను 12:30 వరకు వాయిదా వేశారు. 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచి పెట్టడంతో సభ 1:00 వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1:00 తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో 2:00 వాయిదా వేశారు. అనంతరం 3:00 సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీటి అంశంపై సభలో ఈరోజు 6 సార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా, పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపైన పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ, దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే P2P, వ్యక్తి నుండి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోవ్లోని స్టెఫెన్ సెల్మరేసీస్ ఫాంట్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వక వినతి పత్రం

0: సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపైన తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచెరలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గడ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 52 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9, 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి కార్యక్రమంలో విందాం, దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య రక్షణ

0: పరిరక్షణపై మామనూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయ కార్యక్రమాన్ని విందాం. పరిచయకర్త పి పంకజ్ మోహన్.
1: దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలియచేయడానికి మామనూర్ పశువైద్య కళాశాల వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ విభాగ అధిపతి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ బి అంబిక గారు.
2: నమస్తే సార్.
1: ప్రధానంగా మరి పుట్టిన దూడల సంరక్షణ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు.
2: ముఖ్యంగా దూడలు, అప్పుడే పుట్టిన దూడలు అంటే నేటి దూడలే రేపటి పాలిచ్చే పశువులు, ఆవులు. సో వీటి ఆరోగ్యం పరిరక్షించినట్లయితే భవిష్యత్తులో మంచి ఉత్పాదకత కలిగినటువంటి బర్రెలు మరియు ఆవులను పొందవచ్చు. ఇది రైతుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలలో మరణ శాతం, ముఖ్యంగా దూడలలో మరణ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు అంటే పుట్టిన చిన్నపిల్లలలో, మామూలుగా మన మనుషుల్లో కూడా చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే వాళ్లకు శరీర ఉష్ణోగ్రత సమతుల్యత కేంద్రం అనేది సరిగా దాని మీద డెవలప్ అయి ఉండదు. అందుకని అప్పుడే పుట్టిన వాటిని చాలా వెచ్చగా ఉంచాలి, వెచ్చని ప్రదేశంలో ఉంచాలి, తల్లి దగ్గరే ఉంచాలి. అలాగే దాని చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఇవి తొందరగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువలన దూడల యొక్క ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
1: దూడలు పుట్టిన వెంటనే చేయవలసిన సంరక్షణ గురించి తెలియజేస్తారా?
2: దూడలు పుట్టిన వెంటనే ముఖ్యంగా శ్వాసనాళాలను మనం పరిశుభ్రం చేయాల్సి వస్తుంది. శ్వాస సరిగా అందుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ శ్వాస అందట్లేదు, అది తీసుకోవట్లేదు అంటే దూడను తలకిందులుగా వేలాడదీసినట్లు తీసి దాన్ని ఒకసారి అలా కొట్టాలి. సో దట్ అది యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. అలాగే ఒకవేళ ముక్కు రంధ్రాలు మూసుకున్నట్లుగా ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేయవలసి, పరిశుభ్రం చేయవలసి ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఒక చిన్న పొడిగుడ్డతో ముక్కును మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే శరీరం అంతా కూడా మంచి శుభ్రమైన గుడ్డతో తుడిచి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్లు చలి నుంచి రక్షించాల్సి ఉంటుంది. ఒకవేళ దూడలు చలికాలంలో పుట్టినట్లయితే చలి నుంచి సంరక్షణ చాలా అవసరం. అవి ఎప్పుడు వెచ్చగా ఉండేలాగానే చూసుకోవాలి. అలాగే నాభి శుభ్రపరచడం, ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. పుట్టిన వెంటనే మనం బొడ్డును కత్తిరిస్తాము. సో ఆ కత్తిరించే కత్తెర కానీ, అది కత్తిరించే ప్లేస్ కానీ చాలా పరిశుభ్రంగా ఉండాలి. బొడ్డు కత్తిరించిన వెంటనే కూడా 7% టింక్చర్ అయోడిన్తో దాన్ని గనక మనం క్లీన్ చేసినట్లయితే బయట ఉండే ఇన్ఫెక్షన్స్, అంటే అవి కింద నేల మీద ఉంటాయి కాబట్టి నేల మీద ఉండేటువంటి కారకాలు ఏవైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపలికి వెళ్లకుండా నివారించవచ్చు. ఒకవేళ మనం ఇట్లా బొడ్డు కత్తిరించేటప్పుడు పరిశుభ్రత పాటించకపోతే ఏవైతే వ్యాధి కారకాలు ఎన్విరాన్మెంట్లో నేలపైన ఉంటాయో అవి ఆ బొడ్డు ద్వారా లోపలికి చేరి బొడ్డు వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. బొడ్డు వాపు ఏంటంటే చీమ్ పట్టడము, గడ్డలా కావడము, దాంతో నొప్పితోని దూడ తినక చనిపోవడం కూడా చూస్తూ ఉంటాము. అదొక్కటే కాదు, అలా బొడ్డు ద్వారా వెళ్ళినటువంటి ఈ వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడి నుంచి రక్త ప్రసరణలోకి చేరి సెప్టిసీమియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా తర్వాత ఒకవేళ దానికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటే గనక ఈ కారకాలు కొన్ని ప్లేస్లో నిక్షిప్తం అవుతాయి, ముఖ్యంగా కీళ్లలో నిక్షిప్తం అయిపోయి అన్ని కీళ్లు కూడా వాపు రావడము, నొప్పితో దూడ నడవలేకపోవడము అటువంటివి చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఒక చిన్న చర్య, పుట్టిన వెంటనే బొడ్డు కట్ చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండడం వల్ల వచ్చే లాభాలు ఎన్నుంటాయో అది చేయకపోవడం వల్ల చివరకు మనం దూడను పొగట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
1: అంటే కాబట్టి రైతులందరూ కూడా దూడ పుట్టిన వెంటనే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అయోడిన్తో శుభ్రం చేయాలంటారు.
2: అంతే,
1: దానివల్ల దూడ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి,
2: వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.
1: దూడ పుట్టినాక మరి ముర్రుపాల విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ముర్రుపాలను దూడకు అందించాలి?
2: తల్లి పశువు ఈనిన వెంటనే వచ్చే పాలను మనం ఫస్ట్ 3 రోజులు వచ్చే పాలను ముర్రుపాలు అంటాం, జున్ను పాలు అంటాము. సో ఈ పాలు మనం ముఖ్యంగా రైతులలో ఒక అపోహ ఏంటంటే ఆ పాలు

0: తాగితే అజీర్తి వచ్చేసి వేరే రోగాలు వస్తాయన్న అపోహ ఉంటుంది. సో రైతులు ఆ అపోహను తీసేయాలి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి కలిగించేటటువంటి ప్రోటీన్లు ఉంటాయి, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. అందుకని ముర్రు పాలను తప్పనిసరిగా పుట్టిన దూడలకు మొదటి అరగంట నుంచి గంట లోపల తాగించాల్సి ఉంటుంది. అలాగే 12 గంటల లోపల 10% అంటే 10% ఆఫ్ ద బాడీ వెయిట్ ఆఫ్ ద దూడ ప్రకారము తాగించాల్సి ఉంటుంది. సపోజ్ 20 కిలోలు ఉందనుకోండి పుట్టిన దూడ, 2 లీటర్లు తాగించవలసి ఉంటుంది ఫస్ట్ 12 గంటల లోపల. సో అలాగే 24 గంటల తర్వాత ఇంకొకసారి తాగించవలసి ఉంటుంది. అలా 3 రోజులు, మొదటి 3 రోజులు కూడా తాగించవలసి ఉంటుంది. ఫస్ట్ 24 అంటే ఫస్ట్ రోజు 2 సార్లు తాగించవలసి ఉంటుంది, తర్వాత 2nd రోజు, 3rd రోజు, రోజులో 2-3 సార్లు. ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో 10% ఆఫ్ ద బాడీ వెయిట్, 20 కేజీలకి 2 లీటర్లు అలా చేసుకుని ఆ 2 లీటర్లు రోజులో 3 సార్లు తాగించవలసి ఉంటుంది. అంటే పొద్దున, మధ్యాహ్నము, రాత్రి అలా తాగించవలసి ఉంటుంది. ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే, అంటే అనాథ దూడ అయి ఉంటే గనక మిల్క్ రిప్లేసర్స్ అంటే వేరే తల్లి పాలని తాగించడము, ముర్రు పాలు లేదు అంటే కాఫ్ మిల్క్ ఉంటుంది, సో రిప్లేసర్స్ అంటారు వాటిని, దాన్ని కూడా తాగించవచ్చు.
1: ముర్రు పాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు,
0: కంపల్సరీగా తీసుకోవాలి. ముర్రు పాలు చాలా శుభ్రంగా తీసేసి తాగించవలసి ఉంటుంది. ఒకవేళ వేరే వాటికి తాగించాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మనం 1-2 రోజుల వరకు తాగించవచ్చు. కానీ తాగించే ముందు కొంచెం గోరువెచ్చగా చేసి తాగించవలసి ఉంటుంది. ఈ ముర్రు పాలని 6 నెలల వరకు కూడా డీప్ ఫ్రీజర్లో మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. డీప్లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు దాన్ని శరీర ఉష్ణోగ్రత వరకు దాన్ని వేడి చేసి కొంచెం గోరువెచ్చగా వచ్చేలాగా చేసేసి మనం తాగించవచ్చు.
1: దూడలకు తాగేయచ్చు,
0: తాగేయచ్చు.
1: అంటే 6 మంత్స్ కూడా ఉంచుకోవచ్చు వాటిని.
0: ఉంచుకోవచ్చు.
1: మరి రైతులు ఎలాంటి ఆహారాన్ని అందించాలి దూడలకు, మరి వాటి నిర్వహణ ఎట్లా చేయాలి?
0: మొదటి 3 నెలలు, 3 నెలల వయసులో ఏంటంటే పాలు సరిపడా ఇవ్వాలి, అప్పుడే దాని ఎదుగుదల కరెక్ట్ గా ఉంటుంది. అలాగని అధిక పాలు, చిక్కటి పాలు ఇస్తే కూడా అజీర్తి సమస్యలు వచ్చి పారుడు, డయేరియా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో సరైన మోతాదులో పరిశుభ్రమైన పాలు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే నీరు కూడా మంచి పరిశుభ్రమైన నీరు తగినంత ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండలో ఎక్కువసేపు ఉండకుండా నీడలోనే కట్టేయాల్సి ఉంటుంది. అలాగే స్ప్రింక్లర్స్, శరీర ఉష్ణోగ్రత పెరగకుండా, మనం ఇందాక చెప్పుకున్నట్లు చిన్నవాటిలో శరీర ఉష్ణోగ్రత సమతుల్యత సరిగా ఉండదు కాబట్టి వ్యవస్థ. సో అందుకే చల్లగా కొంచెం ఈ వేసవి కాలంలో టెంపరేచర్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉంచాలి. అలాగే ఇంకా వాటిని సరైన మోతాదులో నీరు తాగించడం, పాలు తాగించడంతో పాటు యాజమాన్య పద్ధతులు కూడా పాటించవలసి ఉంటుంది. 3 నెలల తర్వాత మెల్లగా మనం గడ్డి, పచ్చి గడ్డి అలాగే పొడి గడ్డిని తినిపించవలసి ఉంటుంది. ఎందుకంటే దాని రూమెన్ అంటే దాని పొట్ట సంచుల మాదిరిగా ఉంటుంది, మనలాగా కాదు. సో అది డెవలప్ అవుతుంది కాబట్టి మెల్లగా మనం గడ్డి, పచ్చిగడ్డి, పొడి గడ్డిని మనం తినిపించవలసి ఉంటుంది. అలాగే ఖనిజ మిశ్రమం కూడా, మినరల్ మిక్చర్ కూడా దానికి ఫీడ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అది ఎదిగేది కాబట్టి దాని యొక్క బోన్స్ ఇంకా కండరాలు ఎదుగుదలకు ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్ ఇంకా ఇతర ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మినరల్ మిక్చర్స్ కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది.
1: అదేవిధంగా మరి దూడలను ఎలాంటి ప్రదేశాలలో ఉంచాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు?
0: అంటే దాని సరౌండింగ్స్ చాలా పరిశుభ్రంగా, అది ఉండే షెడ్ ఉన్న ప్లేస్ కూడా చాలా పరిశుభ్రంగా సరైన విధానంలో కట్టబడి ఉండాలి. అంటే సరైన గాలి ఫ్లో అవుతూ ఉండాలి, అలాగే సరైన వెంటిలేషన్ వెలుతురు వస్తూ ఉండాలి, అండ్ ఫ్లోరు, రూఫ్ అన్నీ కూడా క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వీలైతే అప్పుడే పుట్టిన దూడల్ని సపరేట్ ఒక అదేంటి కేజెస్లో వాటిలో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి తొందరగా జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని మామూలు అన్ని వాటితో కాకుండా పుట్టిన పిల్లల్ని సపరేట్గా ఉంచడం అనేది, దానివల్ల మనం చాలా వరకు రోగాలను నివారించుకోవచ్చు.
1: దూడలలో నట్టలు ఉండడం వలన ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి?
0: ఈ చిన్న వాటిలలో ముఖ్యంగా దూడలలో నట్టల బెడద అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇవి, ఈ నట్టలు తల్లి పాల నుంచి కూడా, ఒకవేళ తల్లి కడుపులో కనుక నట్టలు ఉంటే, సో ఆ గుడ్లు అనేవి పాల ద్వారా పిల్లలకు కూడా, దూడలకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అవి బయటికి వెళ్ళి ఏం తినకున్నా తాగకున్నా తల్లి ద్వారానే ఈ గుడ్లు పొదిగి నట్టలు కడుపులో వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా

0: నట్టలు ఏంటంటే పోషకాలను హరించి వేస్తాయి. సో వాటి ఎదుగుదలను తగ్గిస్తుంది. అందువలన ఈ నట్టల నివారణ అనేది దూడలలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సో ఎప్పటికప్పుడు మనం పేడ పరీక్ష చేయించేసి తగిన నట్టల నివారణ మందు వేయించగలిగితే గనక వాటి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది, అలాగే అవి రోగాల బారిన పడకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రోటీన్లు హరించి వేస్తాయి కాబట్టి వాటిలో ప్రోటీన్ల యొక్క డెఫిషియన్సీ వచ్చేసి అవి అంటే ఎనీమియా, కొన్ని రకాల ఈ పారాసైట్స్, ఈ నట్టలు ఏవైతే ఉంటాయో రక్తాన్ని కూడా పీల్చివేస్తాయి. సో దానివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్లా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి దూడలు ఏవైతే ఉంటాయో తొందరగా జబ్బుల బారిన పడతాయి, ఎందుకంటే వాటిలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. సో ఈ నట్టల నివారణ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ షెడ్యూల్ని చూసుకున్నట్లయితే, ప్రణాళిక చూసుకున్నట్లయితే పుట్టిన 2వ వారం నుంచి కూడా మనం నట్టల మందు వేయించాల్సి ఉంటుంది. ఎంత వేయాలి, ఏ మందు వేయాలి అనేది తప్పకుండా పశువైద్యుని పర్యవేక్షణలోనే పేడ పరీక్ష చేయించుకొని తగిన మోతాదులో వేయించవలసి ఉంటుంది. ఫస్ట్ డోస్ వచ్చేసి 2 వారాల వయసు, 14-15 రోజుల వయసులో వేయించాల్సి ఉంటుంది. అలాగే ఏ రకమైనటువంటి నట్టలు అక్కడ ఉన్నాయి, ఇంకా ఎంత మోతాదులో ఉన్నాయి, దాన్ని బట్టి 3 నెలల వయసు వచ్చేంత వరకు ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇవ్వించాల్సి వస్తుంది. తర్వాత నెలకు ఒకసారి 6 నెలల వయసు వరకు. ఇంకా తర్వాత వాటి బిడదను బట్టి దాని లైఫ్ లాంగ్ 2 లేదా 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందుని గనక మనం వేసినట్లయితే చాలా వరకు దూడల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
1: అంటే 2 వారాల నుండి నట్టల మందు వేయించాలి,
0: వేయించాలి కంపల్సరీగా, తప్పకుండా వేయించాలి.
1: పరీక్షలు చేయించి
0: వేయించుకుంటే మంచిది.
1: దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి, మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి రైతులు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: దూడల్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు బొడ్డు వాపు వ్యాధి అంటారు, సరిగా పరిశుభ్రత పాటించకపోతే బొడ్డు కట్ చేసేటప్పుడు సో బొడ్డు వాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కాప్స్ కోర్స్ అంటే పారుడు, దూడలలో పారుడు అంటాము. ఇప్పుడు ఈ నేల పైన సూక్ష్మజీవులు నిక్షిప్తమై ఉండి సరిగా పరిశుభ్రత చేయకపోవడం వలన ఈ పుట్టిన దూడలు ఎక్కడ పడితే అక్కడ అంటే నాకడము, దాన్ని తినడం వల్ల ఏంటంటే కడుపులో ఈ కారకాలు చేరి తీవ్రమైనటువంటి విరోచనాలు బారిన పడతాయి. సో ఈ విరోచనాలు తీవ్రంగా అవడం వల్ల ఏంటి అంటే నిర్జలీకరణ, డీహైడ్రేషన్ వస్తుంది బాడీలో, అంటే శరీరంలో ఉన్నటువంటి నీరన్నీ పోయి అది ఒక స్టేజ్లో దూడ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో వెంటనే మనం పశువైద్యం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఐవి ఫ్లూయిడ్స్ అంటే సెలైన్స్ ఎక్కించుకోవాలి, తగిన యాంటీబయాటిక్స్, సో ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా డాక్టర్ చెప్పిన విధంగా ఎన్ని రోజులు వేయించుకోవాలో అన్ని రోజులు వేయించుకోవాలి. సో అదే కాకుండా ఇంట్లో చల్లగా ఉంచేసి తగిన మోతాదులో నీరు అలాగే ఎలక్ట్రోలైట్స్ మనం తాగించవలసి ఉంటుంది. తర్వాత చెప్పుకోదగ్గది కాక్సిడియోసిస్, కాఫ్ కాక్సిడియోసిస్ అంటారు, ఇది ప్రోటోజోవల్ స్టమక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇందులో కూడా జిగురుతో కూడినటువంటి విరోచనాలు ఉంటాయి, డిసెంట్రీ అంటాము. సో ఇందులో బాగా తినకడము పారుడు ఆ టైంలో. సో దీనివల్ల ఏంటంటే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి ఉండడము, దూడ అరవడము, ఇంకా నిర్జలీకరణ అయిపోవడము, ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయంలో కూడా తగిన టైంలో వెంటనే అటువంటి లక్షణాలు చూపించిన వెంటనే పశు వైద్యం దగ్గరికి తీసుకెళ్ళి తగిన చికిత్స చేయించుకుంటే గనక మనం దూడని కాపాడుకోవచ్చు.
1: దూడని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి వాటికి ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నదా.
0: ఇంకా అలాగే కాకుండా ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ ఎలాగో, చలికాలంలో కాఫ్ డిఫ్తీరియా అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఊపిరితిత్తుల ప్రమాదం బారిన పడినట్లయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడము, తీవ్రమైనటువంటి జ్వరము, ముక్కులో కారడము, కళ్ళ నుంచి పుసులు కారడము, ఇంకా చాలా వీక్గా అయిపోయి దూడ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే చలికాలంలో కొంచెం వెచ్చగా ఉంచడము, పొడిగా ఉండే ప్లేస్లెస్లో ఉంచడము. సో ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనం ఇట్లా చెప్పుకున్నట్లు అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగేలాగా మంచి మినరల్ మిక్చర్స్ కానీ సరైన పోషణ పద్ధతులు పాటిస్తే గనక అటువంటి వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.
1: చివరికి ఒక ప్రశ్న అండి, దూడలు ఆరోగ్యంగా పుట్టాలంటే రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టినాక కూడా ఆరోగ్యం ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: అంటే పుట్టక ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని రకాలటువంటి పోషకాలు కానీ ఇంజెక్షన్లు కానీ ఇప్పిస్తే, ముఖ్యంగా విటమిన్ ఏ ఇంజెక్షన్. సో అది ఇప్పిస్తే గనక హైడ్రోసెఫాలస్,

0: అంటారు. అంటే పుట్టిన వెంటనే పెద్ద తల అంటే బ్రెయిన్ లో వాటర్ చేరడం అటువంటివి గమనిస్తాము. అలాగే పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టడం, గుడ్డిగా పుట్టడం, అటువంటి వాటిని నివారించుకోవచ్చు వైటమిన్ ఏ ఇంజెక్షన్ ఇప్పిస్తే గనక. అలాగే కండరాల జబ్బుల పడకుండా ఉండడానికి వైటమిన్ ఈ ఇంజెక్షన్ కూడా ఇప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్లు తల్లికి గనక నట్టలు ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి, సో గర్భంలో ఉన్నప్పుడే సరైనటువంటి ఈ నట్టల నివారణ మందు అంటే సేఫ్గా ఉండేటటువంటి నట్టల నివారణ మందు వేస్తే గనక పుట్టిన పిల్లలకి ఆ నట్టలు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం కొన్ని రకాలటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక పుట్టిన పిల్ల చాలా ఆరోగ్యంగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వ్యాధి నిరోధక టీకాలు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. తర్వాత కొన్ని అంటే భయానకమైనటువంటి జబ్బులు ఉంటాయి, సపోజ్ తీసుకున్నట్లయితే గాలికుంటు వ్యాధి. పెద్దవాటిలో ఏంటంటే ఇది గిట్టల మధ్య నోట్లో కురుపులైపోయి తినక సరిగా నడవక చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ చిన్న వాటిలో ఏంటంటే ఈ వైరస్ ఏదైతే ఉంటుందో గాలికుంటు వ్యాధి వైరస్ FMD అనేది, ఇది డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్ళి హార్ట్ని ఎఫెక్ట్ చేసేసి దూడ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అలాగే BQ అంటారు, బ్లాక్ వాటర్ జబ్బవాపు అంటారు, ఇది కూడా చిన్న వాటిలో 1 ఇయర్ అబ్బో ఉన్న వాటిలో చాలా కామన్గా వస్తుంది. ఇందులో కూడా చాలా తీవ్రమైనటువంటి జ్వరం వచ్చి సెప్టిసీమియా వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇంకొకటి HS, హెమరేజిక్ సెప్టిసీమియా అంటారు దాన్ని. సో దీంట్లో ఏంటంటే ఇది శ్వాసకోశ వ్యవస్థని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి తీవ్రమైనటువంటి జ్వరము, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడడము, దీన్ని గురక వ్యాధి కూడా అని అంటారు, గురక పెట్టడము. సో ఇటువంటి జబ్బులు రాకుండా చిన్న వయసులోనే మనం టీకాలు కనుక వేయించుకున్నట్లయితే, జనరల్గా FMD అయితే 4 నెలల నుంచి 6 నెలల వయసులో వేస్తాం ఈ FMD కానీ, BQ కానీ, ఇంకా ఈ HS ఈ వ్యాక్సిన్స్ 4 నుంచి 6 నెలల వయసులో వేసిన తర్వాత ప్రతి సంవత్సరంకి ఒకసారి తొలకరి ముందు, అలాగే ఈ గాలికుంటు వ్యాధి సంవత్సరంలో 2 సార్లు అంటే ఆ ఏరియాలో ప్రబలే ప్రభావాన్ని బట్టి సో సంవత్సరానికి 2 సార్లు ఇప్పిస్తాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే బ్రూసెల్లోసిస్ అంటాం, ఈసుకుపోవడము అంటే అబార్షన్స్ అవ్వడము. సో అటు ఈ ఆడదూడలలో 4 నుంచి 6 నెలల వయసులో మనం గనక టీకా వేపిస్తే ఒకటేసారి, అది దాన్ని కాఫ్ ఫుడ్ వ్యాక్సిన్ అంటారు, ఒకసారి వేయిస్తే అది భవిష్యత్తులో అలా ఈసుకుపోవడం అనే బ్యాక్టీరియా బారిన పడకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు.
1: కాబట్టి పుట్టక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టినాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దూడ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0: అవునండి.
1: ఇంతవరకు దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి మామ్నూర్ పశు వైద్య కళాశాల వెటరినరీ క్లినికల్ కాంప్లెక్స్ విభాగ అధిపతి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారు మన ఆకాశవాణి రైతులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: శ్రోతలు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాల గురించి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లి గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచే కార్యక్రమాన్ని విందాం.
3: నమస్కారం అండి. కేతిపల్లి రాజిరెడ్డి గారు
4: నమస్కారం అండి.
3: మీరు జోగయ్యపల్లి గ్రామంలో ఈ మొక్కజొన్న సీడ్ పండిస్తూ ఉన్నారు కదా?
4: ఓకే.
3: అంటే ఎంతకాలం నుండి పండిస్తూ ఉన్నారు సీడ్ అనేది, ఎట్లా చేస్తూ ఉంటారు?
4: మేము మొక్క అనేది సెకండ్ క్రాప్, గత ప్రతి ఇయర్ కూడా సెకండ్ క్రాప్ వేయడం జరుగుతుంది. కాకపోతే ఈసారి సీడ్ వేయడం జరిగింది. మేల్ మీద
3: ఫస్ట్ టైం వేశారు సీడ్?
4: ఫస్ట్ టైం లోకల్ వేసాడు. లోకల్ మాకు 40 నుంచి 45 వచ్చేది ఇంతకు ముందు. ఈసారి మాత్రం మేము ఓన్లీ సీడ్ వేయడం జరిగింది.
3: అంటే సీడ్ అంటే అనుకున్నారు ఈసారి
4: చూద్దాం ఒకసారి. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు ఊకే వేయండి రెడీ వేయండి అనడం వల్ల చూద్దాం
3: ఒకసారి, మీకు
4: చూద్దాం పంట మార్పిడి కూడా రావచ్చు అనే ఉద్దేశం వేయడం జరిగింది. వేసిన విషయంలో పర్వాలేదు, 30 నుండి 35 వచ్చింది దిగుబడి.
3: అంటే ఇప్పుడు సీడ్ కును పంటకి అంటే తేడా ఏంటి, దుక్కిని ఎట్లా చేసుకోవాలి, దానికి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి?
4: సేమ్ సేద్యం అంతా ఒకటే, లోకల్ కానీ సీడ్ కానీ మక్క విషయంలో మనం దానికైతే ఎలా చేసినాం దీనికి అలాగే. ఇక మిగతా తల పూదీయడం అదే అంటే కంపెనీ వాళ్ళు తీసుకుంటారు,
3: వాళ్ళు వచ్చి తీసుకుంటారు
4: మనకు సంబంధం లేదు. ఇక మనం దానికైతే ఎలా క్రాప్ చేసినాం దీనికి అలాగే, వాటర్ కానీ మందులు కానీ ఏదైనా.
3: సీడ్ కోసం ఏ నెలలో కానీ సాగు చేసుకుంటారు?
4: నవంబర్ నుండి స్టార్ట్ చేస్తాం, జస్ట్ నవంబర్ డిసెంబర్ దాకా

0: అక్టోబర్ నుంచి, అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా ఇస్తాం క్రాప్, సెకండ్ క్రాప్.
1: ఓకే, ఆ రెండు నెలల్లో మీరు వేసుకుంటారు?
0: వేసుకుంటాం,
1: ఎప్పుడైనా వేసుకోవచ్చు మీ వీలుని బట్టి, అనుకూలతను బట్టి.
0: అట్లా మేము నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేస్తాం. మేము నవంబర్ లో వేసాము.
1: దుక్కిని ఎట్లా చేసుకుంటారు?
0: దుక్కి మేము యథావిధిగా కల్టివేటర్ చేస్తాం, రూట్వేటర్ చేసి బోదలు ఎక్కి బోదలు చేసి గింజలు చేయితో కానీ మిషన్తో కానీ పెట్టిస్తాం. సేమ్ లోకలే వాళ్ళు, కాకపోతే 5 సార్లకు ఒకటి మేల్, అది మొగ సాల అని ఇస్తారు, మేల్ ఇస్తారు, అది పెట్టిస్తాం. ఇక మిగతా దానికి కావాల్సిన వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉంటారు ఏం చేయాలి, ఏంది సలహాలు ఇస్తారు, ఎట్లా చేయాలి, తలపు తీయడం వాళ్ళే తీపిచ్చుకుంటారు, కూలర్లను పిలిపిస్తారు, అట్లా స్ప్రే చేపియడం చెప్తా ఉంటే చేపిస్తాం. ఇక మాకు వేరే లోకల్ పండిస్తాం కాబట్టి దానికి దీనికి తేడా ఏం లేదు. అదో మిషన్ కోసి క్రాప్ కటింగ్ చేస్తాం, ఇది కూలర్లు షేన్ మీద ఇచ్చి లోడ్ చేపిస్తాం.
1: సీడ్ అనేది చేతితో తీస్తారు?
0: చేతితో తీస్తారు, పొట్టు తీసి కంకితోనే వెయిట్ వేస్తాం. అట్లా అంతే తేడా. మేము ఇవే జొన్నలు కాంట పెడతాం, మేము కంకి వెళ్ళిపోతుంది. దాన్ని సేమ్ మళ్ళీ మనకు 4 మంత్ అంటే 120 డేస్ సేమ్ ఉన్నది,
1: సేమ్
0: క్రాప్ కూడా లోకల్ కానీ 120 డేస్, ఇది కానీ 120 డేస్.
1: అంటే ఇప్పుడు కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు?
0: కలుపు నివారణ మాకు పిండి మిత్తాలు అవి మేము స్ప్రే చేస్తాం, అంతే. ఇక దాన్ని కూలర్లతో తీయడం ఏం లేదు.
1: అంటే నీరు కూడా ఎట్లా ఇవ్వాలి? నీటి
0: నీరు మాకు డ్రిప్ పైపులు గుంజుతాం మామూలుగా. కొంచెం మన అది పీస్ వచ్చినప్పుడు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ ఒక తడి. ఇదే చిన్నప్పుడు అంటే 15 రోజులు 10 రోజులు అప్పుడు వదులుతూ ఉంటాం డ్రిప్ కాబట్టి, తడి ఆరినప్పుడు వదిలేస్తాం. ఇది అయితే ఉంటుంది.
1: ఈ డ్రిప్ కూడా మీకు సబ్సిడీలో ఇచ్చారా?
0: ఇచ్చారు, ఇచ్చారు.
1: బాగుందా డ్రిప్?
0: పర్వాలేదు, 100%.
1: దానివల్ల మీకు నీరు కూడా ఆదా అవుతుంది, అన్ని మొక్కలకు అందుతుంది,
0: నీరు ఆదా ఉంది, దిగుబడి పెరుగుతుంది. లోకల్ నువ్వు వేరే దానికున్న డ్రిప్ దానికి ఒక 4-5 క్వింటాల్ దిగుబడి పెరుగుతుంది.
1: దిగుబడి కూడా పెరుగుతుంది,
0: పక్కా పెరుగుతుంది. మనకు రైతుకు కూడా పని ఉండదు, భూమి లూజ్ ఉంటుంది. దానివల్ల మొక్క ఏపుకొచ్చి నువ్వు ఎక్కడ కానీ దిగుబడి అనేది ఒక్క మొక్కే కాదు, డ్రిప్ వల్ల ప్రతి పైరుకు దిగుబడి
1: పెరుగుతుంది,
0: లాభదాయకం. అది అది మీరు అన్నట్టు నీరు కూడా మనకు ఆదా. ఒక ఎకరం భారించే నీరు 2-3 ఎకరాలు భారిస్తాయి.
1: వృధా కాదు,
0: వృధా కాదు, మనకు అవసరం మందమే తీసుకుంటుంది, అది వదలొచ్చు, దాని ప్రాణాన్ని కాపాడుకుంటుంది. ఇట్లయితే నీళ్లు వేస్ట్ అయిపోతాయి, అది తీసుకోదు, షేన్లో ఊరికి కింద పడతాయి.
1: ఇలా కీటకాలు తెగులు నాశిస్తూ ఉంటాయా?
0: ఇంకా దీనికే తక్కువ, డ్రిప్కే తక్కువ. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏర్కులు లాంటివి రావాలంటే డ్రిప్కు రాదు, అది వచ్చిన ఆ కర్ర వరకే నశించిపోతుంది.
1: స్ప్రెడ్ కాదు ఎక్కడ,
0: స్ప్రెడ్ కాదు. నువ్వు నీళ్లు పంపించడం వల్ల, వేరే కట్టడం వల్ల ఇంకా వేరే దానికి స్ప్రెడ్ అయ్యి షేన్ అంతా కూడా ఏర్కుళ్ళు వచ్చే పరిస్థితి.
1: డ్రిప్ వల్ల ఇట్లాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి రైతులు?
0: డ్రిప్ వల్ల ఏర్కుళ్ళును నివారిస్తుంది, ఒకవేళ వచ్చినా ఆ ఒక్క మొక్క వరకే ఆగిపోతుంది స్ప్రెడ్ కాకుండా. కానీ అదే మనం వాటర్ వదిలితే మిగతా దానికి కూడా అంటువ్యాధి లాగా అయిపోతుంది.
1: కాబట్టి డ్రిప్ వల్ల రైతులు మంచి లాభాలు ఉన్నాయి,
0: 100కు 100 లాభం. డ్రిప్ లేని వాళ్ళు కూడా ఇంకా గవర్నమెంట్ ప్రోత్సహించి ఇస్తే రైతులు తీసుకోవాలి, మంచిది కూడా.
1: ఈ మరి గింజ రావాలన్నా, కంకి మంచిగా రావాలన్నా,
0: జర్మినేషన్ అన్ని రకాలుగా
1: ఎట్లా ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? అన్నారు కదా దానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
0: ప్రత్యేకంగా మనం లోకల్ మొక్కదన్న అయితే ఎలా చేస్తాము, అలాగే దానికి ప్రత్యేకంగా ఏం చేయాలి. సేమ్ దానికి ఇచ్చిన 2 టైమ్స్ 3 టైమ్స్ ఫెర్టిలైజర్, 2 టైమ్స్ 3 టైమ్స్ స్ప్రే, సేమ్ మన లోకల్ మొక్కదన్న లాగానే
1: వేసుకోవాలి,
0: చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా అంటే వాళ్ళ పీకలు తీసుకుంటారు వాళ్ళే, అదో మిషన్ కటింగ్ చేస్తే మనం ఇది కూలర్లతో నేర్పించుకోం.
1: ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది దీనికి? దీనికి దానికి తేడా ఖర్చులు
0: ఆవరేజ్ లా సేమే ఉంది. వీళ్ళు సీడ్ ఫ్రీ ఇస్తారు, మనం సీడ్ అది కొనుక్కోవాలి. దానివల్ల ఎంత, ఒక ఎకరానికి మనకు 2 బ్యాగ్స్ వస్తుంది, అంటే 8 కేజెస్, అదొక 4,000 5,000 ఆదా అవుతాయి రైతుకు. మనం లోకల్ వేస్తే ఏమైతే అంటే ఒక 5,000 సీడ్ ఖరీదు అవుతాయి, 4,000 అవుతాయి ఎకరానికి వచ్చేసి.

0: ఆ 4000 సీడ్ వీళ్ళు మనకు ఫ్రీగా ఇస్తాను.
1: అంటే ఇప్పుడు ఆ సీడ్ దిగుబడి ఎక్కువ వస్తున్నారు మీరు మామూలు పంట అయితే, మరి సీడ్ తక్కువ వస్తున్నారు, మరి మీకు ఆదాయంలో తేడా వస్తుంది?
0: ఆ రేటులో మనకి ఇది క్వింటాల్కి వచ్చేసి 3000 ఇస్తాను
1: సీడ్కు.
0: సీడ్కు అది గవర్నమెంట్ కొంటేనే 2400. ఒకవేళ గవర్నమెంట్ కొనలేదనుకో మనకు 2018
1: కాబట్టి మీకు ఇట్లా కూడా రేట్ల కూడా తేడా లేదు.
0: రేట్లో ఇంకా మనకే ఒక 10-20 వేలు బెనిఫిట్.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లె గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్చంద్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరత్చంద్ర గారు.
3: నమస్కారం అండి.
2: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
3: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికను అనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1801 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇదొక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని లేదంటే వీడియో తీసుకొని కూడా లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వారి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్ లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే

0: ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ శాస్త్రవేత్తలు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
1: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
0: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లేస్టోర్ లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్ లో కూడా రావచ్చు. దీన్ని ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడి నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు, వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ తాలూకా ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యను కానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో ఒక శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెనువెంటనే దాని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇక్కడ నుంచి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు విధాలుగా చేసుకోవచ్చు, రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్ లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలాలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకుమించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతటా వారు రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా.
1: వన్స్ రిజిస్టర్ అయిపోయారు, అయిపోయినాక వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?
0: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్ గా మా దగ్గర ఏంటంటే రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి. సో అది పర్మనెంట్ గా ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట. ఏ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ గానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది.
1: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
0: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు, దాంట్లో మాకు కాల్ ఆప్షన్ కూడా ఉంటది, నేరుగా మాట్లాడచ్చు. కాకపోతే అందరికీ తెలియలేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్ గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది మేము రిజిస్ట్రేషన్ చేసిన వెనువెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. సో వాళ్ళు కాల్ చేయడం జరిగింది, మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని మీ డేటాబేస్ లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదైనా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
1: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తున్నారు, దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు, అంటే టెక్నికల్ గా అడగవచ్చా లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
0: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది, వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రానమీ అని క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఎప్పుడు డేటాబేస్ లో ఉంటుంది, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము, తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మాట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
1: అయితే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
0: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యల పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండడం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదనేది మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని

0: మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
1: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకేనా లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగే అవకాశం ఉంటుందంట?
0: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
1: ఈ కిసాన్ సారథి అనేది ముఖ్యంగా మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలో ఏమైనా మనం నిర్దేశించబడిగిందా లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
0: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు, వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మేము ఇప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
1: ఒకసారి కిసాన్ సారథిలో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడాను కేవీకేని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా అండి, ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి రకాలు వేశాడు, అంతకుముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేశాడు, అంటే ఈ డేటాబేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేశాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ రైతు ఎప్పుడే అడిగినా సరే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ లో మా డాష్బోర్డ్ లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారథి అనేది ఒక అదనపు ఆర్మ్ అని చెప్పుకోవచ్చు మనకి, ఒక అడిషనల్ గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్ గా వినియోగించుకుంటూ ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు, ఒకే ఇన్ఫర్మేషన్ ని చాలా మంది రైతులకి, దాదాపు 100,000 మంది రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చవచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబీ ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము, ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము, చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, ప్రొద్దుతిరుగు పంటలు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము కొంతమంది రైతులకి, మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ. ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుండే రెగ్యులర్ గా ఇప్పుడు మనకి వచ్చే పెస్ట్ గానీ డిసీజులు గానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు రైతు సోదరులు పెంచుకోవాలి, మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్గా మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
1: మహిళా రైతుల విషయంలో,
0: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో. ఇండివిజువల్గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా వాళ్ళ మొబైల్స్ నంబర్స్ డేటాబేస్ లో ఉంటాయి కానీ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి, మనకు పూర్తి నంబర్ తెలియదు. సో నిరభ్యంతరంగా మహిళలు కూడా వాళ్ళు అప్లికేషన్ ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు, మా నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎలాంటి విషయాల్లో అవగాహన అవసరం ఉంది, ఎలాంటి దాంట్లో ఆసక్తి చూపిస్తున్నారు, వీటిని మేము తీసుకుంటాము. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా హోమ్ సైన్స్ అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సో ఆ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక శిక్షణా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాము, దాన్ని చేయగలుగుతాము. మహిళలకి కాదు, పెద్దవాళ్ళకి, రైతులకి, చదువు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మా భావన అండి.
1: కిసాన్ సారథి యాప్ ని మరి రైతులు ఇటు వ్యవసాయ సలహాలు తీసుకోవడము, వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకు వెసులుబాటు కల్పించడం కానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్ లో ఉంటుందంటారా?
0: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేటింగ్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గానీ వ్యవసాయం పరంగా గ్రామీణాభివృద్ధి పరంగా పనిచేసే డిఆర్డీఏ గానీ కలెక్టరేట్ ద్వారా గానీ లేదంటే ఐటీడీఏ గానీ ఇతర ఎన్జిఓలు గానీ చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మా నోటీసులో ఉంటుంది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్ గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్ కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి.

0: మేము డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి లేదంటే, సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకేలో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి, ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు. మేము వాళ్ళకి డైరెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి, భవిష్యత్తులో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోగలుగుతాము, రియల్ టైంలో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్లో మనంతటా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మన నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయవచ్చు. అంటే టెక్నికల్గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
1: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ యాప్ లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్లి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్ కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
2: మీరింత వరకు కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ. సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సింహరాశి. ఈ చిత్రంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ స్వరపరచగా ఆలపించింది ఎస్ జానకి.

శ్రోతులు, చిత్రసీమలో తర్వాతి పాట అన్వేషణ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది ఇళయరాజా.

శ్రోతలు, చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట వర్షం చిత్రంలో ఎస్పి చరణ్ సుమంగళి ఆలపించిన యుగళగీతం. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి కాగా, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

ఇంతటితో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో పార్లమెంట్ రివ్యూ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ruler Sheikh Hamad bin Khalifa Al Thani. In his condolence to the former ruler of Qatar, the chairman said he was a visionary leader who laid the foundation of modern Qatar and took it to great heights of development and prosperity. He also played a pivotal role in nurturing India-Qatar relations. The house joins the bereaved family, the government and the people of the state of Qatar in mourning the passing away of His Highness Sheikh Hamad bin Khalifa Al Thani. They observed brief silence in the memory of the departed. The chairman said that the monsoon session would deliberate on several important issues and legislations. This house has a proud tradition of meaningful deliberations. I'm confident that this session will uphold that legacy. We have 19 sittings before us, and it is our collective responsibility to utilize this valuable time to debate and decide on issues of national importance, the chairman said. I urge members to remain focused on timely disposal of business, as every disruption delays discussion on matters affecting the nation and the people we represent, he said. He informed the members that from this sessions, the Secretariat has introduced live AI-based simultaneous interpretation of proceedings in 9 languages through the multimedia devices at members' seats. Out of the laying of papers, the chairman said that he has accorded status of Leader of Opposition to Mallikarjun Kharge from 26 June 2026. Thereafter, he said that he has received letters from several members resigning their seats in the House. After this, chairman allowed Leader of Opposition Mallikarjun Kharge to speak. Rising up to speak, Mr. Mallikarjun Kharge raised the issue of leak in the NEET examination. He said that thousands of students have gathered at Jantar Mantar to protest on the issue. Even as he spoke, members of the Treasury benches objected to this remarks by Mr. Kharge. This led to noisy scenes in the upper house. Amid the uproar, the chairman adjourned the house till 12 noon. When the house reassembled at 12 noon, opposition continued with their uproar on the issue, leading to adjournment of the house till 12:30 p.m. And that's all in Parliament Review.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది. శ్రోతలు వాట్సప్ సందేశం పంపించాలంటే గనక ఈ నెంబర్కు మీ యొక్క సందేశాన్ని పంపించి మీరు కోరిన పాటను వినవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 7382922899. ఈ నెంబర్కు మీరు కోరిన సినిమా పాట, కోరుతున్న వారి పేర్లు సందేశం ద్వారా పంపించినట్లయితే మీరు కోరిన పాట వినవచ్చు. కార్యక్రమంలో తొలి పాటను కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, వీరంతా మాకోసం ఈ పాట వినిపించమంటూ కోరుతున్నారు. అల్లరి ప్రియుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది ఎంఎం కీరవాణి. వీరి కోరిక మేరకు అల్లరి ప్రియుడు చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

తర్వాత పాటిని కోరుతున్న శ్రోతలు, కాజ్పేట్ మండలం తరాలపల్లి గ్రామం హన్మకొండ జిల్లా నుండి జరిపోతుల బుచ్చయ్య వారి ఇతర కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వినిపించమంటూ రాశారు. వీరు కోరుతున్న పాట రుద్రవీణ చిత్రంలో కేజే జేసుదాస్ చిత్ర ఆలపించిన ఈ యుగల గీతం. గీత రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి కాగా, స్వరపరిచింది ఇళయరాజా. వీరి కోరిక మేరకు రుద్రవీణ చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 700

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి లేఖల ద్వారా కోరిన మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మలగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోనీ, సంపత్, మానస మరియు వారి ఇతర కుటుంబ సభ్యుల కోసం అంటూ రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట మహాసంగ్రామం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యుగలగీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది వేటూరిగాగా, స్వరపర్తింది చక్రవర్తి. వీరి కోరిక మేరకు మహాసంగ్రామం చిత్రంలోని ఈ పాట

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ గీతం, స్వరపరిచింది దేవి శ్రీప్రసాద్. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగెం మండలం మున్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, అనుముల ఆదిరెడ్డి, పుష్ప, మచ్చిక సుదర్శన్, చంద్రకళ, సంతోష్, సుమలత మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరందరి కోరిక మేరకు గబ్బర్ సింగ్ సినిమాలోని ఈ పాట

కార్యక్రమంలో చివరి పాట మహర్షి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన యుగల గీతం గీతరచన నాయని కృష్ణమూర్తి కాగా స్వరపరిచింది ఇళయరాజా. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాతి బాబు, దొడ్ల దుర్దేశ్, లావణ్య, లక్ష్మణ్, లక్ష్మి, దుర్గయ్య, స్వరూపరాణి, లావణ్య, కుమారి, మిత్రబృందం అంటూ రాశారు. వీరి కోరిక మేరకు మహర్షి చిత్రంలోని ఈ పాట

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నిస్తం. ఈనాటి కార్యక్రమంలో విందాం షణ్ముఖప్రియ హరిప్రియ గారుల గాత్ర సంగీతం. ప్రియా సిస్టర్స్ యొక్క శాస్త్రీయ సంగీతాన్ని వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షణ్ముఖప్రియ హరిప్రియ గారుల కర్ణాటక గాథ సంగీతాన్ని వింటున్నారు.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షణ్ముఖప్రియ మరియు హరిప్రియ గారుల కర్ణాటక గాత్ర సంగీతాన్ని విన్నారు. ఇంతటితో

ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം. മധുര ഗീതാലു. అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు. మధుర గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి కార్యక్రమంలో తొలిపాటగా విందాం శాంతినివాసన్ చిత్రంలో పి లీలా ఆలపించిన జూనియర్ సముద్రాల సాహిత్యం. స్వరపరిచింది ఘంటసాల.

శ్రోతలు ఆనిముత్యాల లాంటి ఆ పాత మధురాలు వింటున్నారు. ఇప్పుడు విందాం పి లీల ఘంటసాల ఆలపించిన పింగళి సాహిత్యం, చిత్రం మాయాబజార్.

విచిత్ర బంధం. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగళగీతం. గీతరచన దాశరథి కాగా స్వరపరిచింది కెవి మహదేవన్.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి ఆనిముత్యాలు లాంటి ఆపాత మధురాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గుండమ్మ కథ. ఈ చిత్రంలో ఘంటసాల స్వీయ సంగీతంలో పి సుశీలమ్మతో కలిసి పాడిన పింగళి సాహిత్యం

శబ్దతరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మూగ మనసులు చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగలం. గీతరచన ఆచార్య ఆత్రేయగా స్వరపరిచింది కెవి మహదేవన్.

సప్తపది. ఈ చిత్రంలో కెవి మాదేవన్ స్వరపరిచిన శ్రీ మంగు పండితారాధ్యుల వారి గీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

శ్రోతలు, అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటున్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పంతులమ్మ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి సాహిత్యం, స్వరపరిచింది రాజన్ నాగేంద్ర.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఘంటసాల జిక్కి ఆలపించిన యుగల గీతం. గీతరచన సీనియర్ సముద్రాల కాగా, స్వరపరిచింది పి ఆదినారాయణరావు. చిత్రం సువర్ణ సుందరి.

dani madani dani ri ri dani dani mada mada gama gama gama dani da gama dani da dani da శ్రోతలు ఆనిమత్య లాంటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట చిట్టి చెల్లెలు. ఈ చిత్రంలో ఎస్ రాజేశ్వరరావు స్వరపరిచిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: మధుర గీతాల్లో చివరిగా విందాం ధనమా దైవమా. ఈ చిత్రంలో టీవీ రాజు స్వరపరిచిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, గానం పి సుశీలా.

ఈ పాటతో ఈనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఈనాటి మధురగీతాలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 58 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.